ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆశ్వీజ మాసం 22వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, అక్టోబర్ నెల 10వ తేదీ శుక్రవారం. 101.7 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. స్టూడియోలో సమయం 5:58 సెకండ్లు. శ్రోతలకు సుప్రభాతం. మా ప్రసారాలకు స్వాగతం.

మన భారత యశోదీప్తి దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు నీచరణమే నమ్మితిని భక్తిగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినతగు మాట వ్యాఖ్యాత శ్రీమతి సిహెచ్ సుజాత.
1: మనిషికి అందమైన భాషే మనోజ్ఞమైన అలంకారం. మనం మాట్లాడే విధానాన్ని బట్టి అతని మనస్తత్వాన్ని అతి సులువుగా అంచనా వేయొచ్చు అంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న ఆర్యోక్తి మనందరికీ తెలిసిందే. పలుకే బంగారమైన అంటాడు రాముణ్ణి కీర్తిస్తూ భక్తరామదాస్. మనం సంభాషణలో వాడే పలుకులు బంగారమే కాదు, అంతకన్నా ఎన్నో రెట్లు విలువైనవి. కొంతమంది మాట్లాడితే మన హృదయంలో ఉన్న బాధ అంతా తొలగిపోయి మనసు తేలిక పడుతుంది. మరికొంతమంది మాట్లాడితే ఉన్న ఆనందం క్షణంలో ఆవిరై చిరాకు అసహనం పెరుగుతాయి. ప్రియమైన మాటలు పలికి తోటివారి హృదయానికి ఆనందాన్ని కలిగించేవాడు అందరికీ ఆప్తుడవుతాడు. ఇంద్రియాల కన్నా మనసు, మనసు కన్నా బుద్ధి మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఆత్మ అనేది కనిపించనిది, దానికి అదే ప్రకాశిస్తుంది. అయితే ఆత్మను తెలుసుకోవడానికి మనసుని బుద్ధిని ఉపకరణాలుగా వాడుకోవాలి. మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుడు చిరుప్రాయంలోనే వేద వేదాంగాలను అభ్యసించడం, పెద్దలను గౌరవించడం, మృదువైన మాటలతో అందరినీ అలరించడం అనే మంచి అలవాట్లను అలవర్చుకున్నాడు. ఒకసారి మృకండుని ఇంటికి విచ్చేసిన సప్తఋషులు మార్కండేయుడు మాట్లాడే విధానానికి ముచ్చటపడి చిరంజీవ అని దీవించారు. నిజానికి 16 ఏళ్ళ ఆయుష్ కలిగిన అతను శివుని కృపకు పాత్రుడై మృత్యుంజయుడు అయినాడని పురాణ గాథ. అయితే ఈ గాథ మనకు తెలియజెప్పేది ఏమిటంటే సంభాషణ మన అంతరంగాన్నే కాకుండా ఎదుటివారి హృదయాంతరంగం అనే వీణను సవ్యంగా మీటాలని, తద్వారా వారి శుభాశీస్సుల నుంచి మన జన్మ చరితార్థం అవుతుందని. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కోణంలో పరిశీలించాలి. ఆ వ్యక్తి దృక్కోణానికి అనుగుణంగానే మనం మసలుకోవాలి. అలా చేయగలిగినాడు ఆ వ్యక్తి హృదయంలో మనకు స్థానం లభిస్తుంది. ప్రతి వ్యక్తిని అతని అభిరుచుల మేరకు మనం ప్రోత్సహిస్తే ఆ వ్యక్తితో పాటు మనము గమ్యాన్ని సురక్షితంగా చేరగలుగుతాం. జీవితంలోంచి జీవం దూరం అయిపోకుండా వైఫల్యాలు కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు ప్రయాణించే మనిషి అవలీలగా లక్ష్యాలను చేరుకుంటాడు.

0: మృదువైన మాటలు పలికినవాడు లోకంలో అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు. మానవ జీవితాలను తరిచి చూస్తే మంచివారికే ఎక్కువ కష్టాలు కలుగుతాయనిపిస్తుంది. మంచివాళ్ళకే మానవాతీతులు కాగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి, కనుక దేవుడు వారినే పరీక్షిస్తాడేమో. రాపిడి లేనిదే వజ్రాలు మెరవవు, నిప్పులో కాల్చిందే బంగారం శుద్ధి కాదు, కష్టాలను ఎదుర్కొనిదే మంచితనం రాణించదు. సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి. మనిషికి మృదు భాషణం ఉండడం ఎంతో ముఖ్యం. ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది ఆ మంచి గుణమే. ఎక్కడైనా రాణించడానికి తోడ్పడేది కేవలం మృదు భాషణం, మంచితనం మాత్రమే. ఈ రెండింటితోనే పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. తెలిసైనా తెలియకైనా ఎదుటివారి హృదయాన్ని మన మాటలతో గాయపరచరాదు. శరీరంపై పడిన గాయం కొద్ది రోజులకు మాంతుందేమో, కానీ మనసు గాయమైతే మానడానికి జీవితకాలం పడుతుంది. తిమ్మర్సు, తెనాల రామకృష్ణుడు వంటి వారు మంచి సంభాషణ చిత్రులుగా పేరుగాంచారు. మంచి మృదు భాషణం మన పిల్లలకు అలవర్చాలి. అదే వారి వికాసానికి తోడ్పడుతుంది. వ్యక్తి వికాసానికి, అభ్యున్నతికి తోడ్పడేది, మనల్ని ఉన్నత శిఖరాలను చేర్చగలిగేది ఈ ఉత్తమ గుణమే. రాజుల వద్ద ఉండే మంత్రులు ఎంతో మంచి సంభాషణ చతురతను కలిగి ఉండేవారని చరిత్ర మనకు చెబుతోంది. అటువంటి గుణాన్ని అలవర్చుకోవడం మనందరికీ ఎంతో ఉత్తమం. స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస వంటి వారు తమ మాటలతో ఎంతోమందిని ఆకర్షితులను చేసి ప్రభావితులను చేయగలిగారంటే వారి మృదు భాషణమే అందుకు తార్కాణం.
1: మీరింతవరకు శ్రీమతి సిహెచ్ సుజాత గారు వినిపించిన వినదగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు ఈనాటి కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయం ఆవశ్యకత శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు విందాం.
1: రైతన్నలకు నమస్కారం. ఈరోజు సుస్థిర వ్యవసాయం గురించి తెలుసుకుందాం. గత 60 సంవత్సరాల్లో వ్యవసాయంలో చాలా మార్పులు సంభవించాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులు పెరిగాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పన, రసాయనిక ఎరువులు, సస్యరక్షణ మందుల వినియోగం, సాగునీటి వినియోగం, యాంత్రీకరణ, ఏకపంటల విధానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విధి విధానాలు ఇందుకు దోహదపడ్డాయి. ఉత్పత్తులు పెరిగినప్పటికీ సారవంతమైన నేల కోత, భూగర్భ జలాలు కలుషితమవడం మరియు అడుగంటడం, వ్యవసాయ కూలీలు వలసపోవడం, పెరుగుతున్నటువంటి ఉత్పత్తి ఖర్చులు మొదలైనవి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను కలవరపరుస్తున్నాయి. ఇంతేకాకుండా గత కొద్ది సంవత్సరాలుగా పంటల దిగుబడిలో అసమానతలు కనిపిస్తున్నాయి. రాబోయే తరాల అవసరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవటమే సుస్థిరత యొక్క ముఖ్య సిద్ధాంతం. సహజ వనరులను మరియు మానవ వనరులను కాపాడుకోవడం చాలా అవసరం. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ప్రధానం. అదేవిధంగా భూమి మరియు సహజ వనరులను కాపాడుకోవడం, వాటి ఉత్పాదకతను నిలుపుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రతతో పాటుగా ఉత్పత్తిదారులకు, కూలీలకు, వినియోగదారులకు, సిద్ధాంత రూపకర్తలకు ఆర్థికంగా నిలదొక్కునే

వినూత్న అవకాశాలను కల్పించడమే సుస్థిర వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యవసాయంలో సుస్థిరతను సాధించడం అనేది ఒక దీర్ఘకాల ప్రయాణం. పర్యావరణ సమతుల్యం, ఆర్థిక ప్రగతి, సామాజిక మరియు ఆర్థిక సమానత అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఇందులో వ్యవసాయదారులతో పాటుగా కూలీలు, పరిశోధకులు, ప్రణాళికలు రచించేవారు, వినియోగదారులు, వ్యాపారస్తులు అందరూ బాధ్యతాయుతంగా తమ వంతు పాత్రను నిర్వహిస్తేనే వ్యవసాయం సుస్థిరత వైపు పయనిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో ముఖ్యమైనది సహజ వనరులైన నీరు, నేల, గాలి, ఇంధనం, వన్యప్రాణులు మొదలగు వాటిని సంరక్షించడం. కాలువల క్రింద వ్యవసాయంలో నీరు పూర్తిగా సద్వినియోగం కావడం లేదు. కాలువ మొదట్లో రైతులు కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడుతున్నారు. కాలువ చివరి రైతులకు నీరు అందడం లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ నీటిని వాడడం వలన నేల చౌడుబారుతున్నది. మిగతా ప్రాంతాల్లో బావులు, బోర్ల ద్వారా నీటి వాడకం పెరిగి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనివలన భూమిలోని నీటి పొరలు దెబ్బతినడం, ఉప్పునీరు బావుల్లోకి చేరడం జరుగుతుంది. భూగర్భ జలాలు తగ్గకుండా నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వర్షపు నీరు వృథాగా సముద్రం పాలు కాకుండా నిల్వ చేసి పొదుపుగా వాడుకోవాలి. నీటి వాడకంలో సమస్యలు తగ్గించుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలి. కాలువల క్రింద ఒక పంట కాలంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు పండించే విధానం రావాలి. భూగర్భ జలాలను వాడుతున్నప్పుడు సూక్ష్మ సేద్య పద్ధతులను పాటించాలి. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి. ఎక్కడైతే మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ దొరువు విధానాలను పాటించి మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. మురుగునీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ తీసేసిన మురుగునీరంతా కొంత విస్తీర్ణంలో చేరేలా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాన్ని మామూలు పంటలు కాకుండా పశుగ్రాసాలు, అటవీ వ్యవసాయం లేదా వన్యప్రాణుల నివాసంగా అభివృద్ధి చేసుకోవాలి. పంటల సాగులో నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించినట్లయితే నీటిలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. అట్లాగే భాస్వరం కూడా నీళ్లలోకి చేరుతుంది. సస్యరక్షణ రసాయనాలు కూడా నీటిలోనికి చేరుతాయి. బావులు, కుంటలు, చెరువుల్లోని నీరు కలుషితమై సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి వాటి వినియోగంలో మెళకువలు పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అడవులను విచక్షణారహితంగా నరికి తీసివేసి పంటలు సాగు చేయడం జరుగుతుంది. దీనివలన వన్యప్రాణుల స్థావరాలు తగ్గిపోయి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దీనివలన నేలకోత కూడా పెరిగి అక్కడి భూసారం తగ్గుతుంది. ఆ మట్టి వర్షం నీటితో పాటు కొట్టుకుపోయి ఒండ్రుగా చేరటం వలన ప్రాజెక్టుల సామర్థ్యం తగ్గిపోతుంది. కావున వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం కాపాడుకోవాలంటే అడవులను కాపాడుకోవాలి. ఇప్పుడు వ్యవసాయంలో పెట్రోలియం ఉత్పత్తులను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. గతంలో చాలా పనులను పశువుల సహాయంతోనే చేసేవారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, అంతర కృషి, నీరు తోడడం, రవాణా మొదలైన చాలా పనులకు పశువులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఈ పనులన్నీ యంత్రాల ద్వారా చేస్తున్నారు. ఒకేసారి పెట్రోలియం వినియోగం తగ్గించడం వీలు కాదు కాబట్టి ఇతర ఇంధనాలను, అంటే బయోడీజిల్ లాంటివి వృద్ధి చేసుకొని క్రమంగా పెట్రోలియం వినియోగాన్ని తగ్గించుకోవాలి. గతంలోలాగా పశు సంపదను పెంచుకొని వాటిని కూడా వ్యవసాయ పనులకు ఉపయోగించాలి. వ్యవసాయం వలన పరోక్షంగా గాలి కూడా కలుషితమవుతుంది. నేలను అధికంగా దున్నడం వలన దుమ్ము రూపంలో గాలిలో కలుస్తుంది. ఏదైనా కాల్చివేసినప్పుడు పొగ రూపంలో గాలిలో చేరుతుంది. పురుగుమందుల పిచికారీ సమయంలో రసాయన

0: రసాయనిక ఎరువులు వేస్తున్నప్పుడు కొన్ని చర్యల ద్వారా అవి కూడా గాలిలో కలుస్తాయి. వేగంగా గాలులు వీస్తున్నప్పుడు కూడా దుమ్ము రూపంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, రసాయనాల వాడకంలో మెళకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి సొప్పను అలాగే వదిలివేయడం ద్వారా గాలి సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి. పంటల సాగు విషయంలో ఈ సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను తగ్గించడం కోసం పంటల అవశేషాలను భూమిలోకి చేర్చడం, అధికంగా భూమిని దున్నకుండా ఉండడం, గాలి వేగ నిరోధకాలుగా చెట్లను పెంచడం, నేలను కప్పి ఉంచేలా పంటలు లేదా పంటల అవశేషాలను పరచడం, రసాయనాల వాడకంలో మెళకువలు పాటించడం, ఎడారి ప్రాంతాల్లో జొన్న సజ్జ లాంటి పంటలను పెంచి వాటి కంకులను మాత్రమే కోసి సొప్పను అలాగే వదిలివేయడం ద్వారా గాలి సమస్యలను తగ్గించవచ్చు. వరి తర్వాత దుక్కి చేయకుండానే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను లాభసాటిగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రకంగా దుక్కి చేయడాన్ని తగ్గించే అవకాశాలను ఇంకా అన్వేషించి ఆచరించాలి. పంటల సాగు విషయంలో పంటల ఎంపిక మరియు రకాల ఎంపిక చాలా ముఖ్యమైనవి. అందుబాటులోని వనరులను సక్రమంగా వినియోగించుకొని సహజ వనరుల మీద అధిక భారం పడకుండా చేతికందే పంటలనే సాగు చేసుకోవాలి. రకాల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాలి. చీడపీడలను మరియు నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవాలి. జన్యు మార్పిడి ద్వారా రూపొందించిన రకాల గురించి చర్చించడం జరుగుతూ ఉంటుంది. పర్యావరణానికి హాని జరగనంత వరకు జన్యు మార్పిడి రకాలను సాగు చేయడంలో తప్పు లేదు, కానీ పంటల వైవిధ్యాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటను పండించడం కాకుండా పంట మార్పిడి పాటించాలి. అనువైన చోట అంతర పంటల విధానాన్ని అనుసరించాలి. వైవిధ్యం గల పంటలను సాగు చేయడం వలన భూమి యొక్క ఉత్పాదకతను రక్షించుకోవచ్చు. రైతుల అవసరాలు తీరడంతో పాటు సహజ వనరుల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.
1: మీరు ఇంతవరకు సుస్థిర వ్యవసాయం ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించిన వివరాలు విన్నారు. సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం

0: జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబి నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే, ఈ తపతలతోనే మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా, మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకు సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్లీ మళ్లీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని, ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను, జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వట్టిగుడిపాడు కన్సాన్పల్లి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ, ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తాను.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
4: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తు జనరేట్ అయిన

పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్లీ రిక్వైర్మెంట్.

0: తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి, ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకాలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చెవి లోపాలు, కారణాలు, జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జీవీఎస్ రావు గారితో పరిచయం వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 షభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి రూపకం వింటారు. నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:00 హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5 గంటల

30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సుదర్శనం హాస్పిటల్ శ్రీ కె శివానంద గారి కథానిక వింటారు. అనంతరం శ్రీ టి నాగరాజు బృందం వారు పాడిన అభ్యుదయ గీతాలు వింటారు. 6 గంటలకు లలిత గీతం ప్రసారమవుతుంది. 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ నరసింహస్వామి చెంచు నాటకం వింటారు. శ్రీ టి నారాయణ స్వామి బృందం వారిచే. అనంతరం శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో. 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 సినిమా పాట. అనంతరం 45 భలే బాగుంది నాటిక వింటారు. రచన శ్రీ జి వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ భోజరాజు బృందం వారిచే వైలిన్ వాద్య కచేరి వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఊహల ఊయల లలిత గీతం.

0: లలిత గీతం విన్నారు. స్టూడియోలో సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ స్థాయి వార్తలు.
1: మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచ్చిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్టాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమాఖ్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము

0: న్యూఢిల్లీలో భారత వాయుసేన 94 వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపులో పెండింగులు ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్ ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిట్ కమ్ స్కూల్ భవనం, బిర్సా ముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచీ, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమాపేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్రాభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాసి

0: మెడికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేరుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి మ్యునిషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనిలో పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచీవాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత పవార్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాసంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్యకలం, చివరిగా డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చెవి లోపాలు, కారణాలు, జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జీవీఎస్ రావు గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. న్యాయస్థానాల కేసుల్లో పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గమని జిల్లా జడ్జి భీమారావు పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నల్స ఆదేశాలతో ఎంసీపీసీ పర్యవేక్షణలు ఫర్ ద నేషన్ 3.0 కార్యక్రమంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు ఒకరోజు

ఓరియంటేషన్ రిఫరల్ న్యాయమూర్తులకు ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులకు ఎలాంటి మేలు జరుగుతుంది, పాటించాల్సిన విధి విధానాలు మెలకువలు వివరించారు. ఇరు వర్గాలకు లబ్ధి చేకూరేలా ఈ ప్రక్రియ నిర్వహించడంపై ఆయన సూచనలు చేశారు. కాలయాపన లేకుండా న్యాయస్థానాలపై కేసుల భారం తగ్గించేందుకు మధ్యవర్తిత్వం దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరమవుతాయని, వీటి ద్వారానే కార్పొరేట్ రంగంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తారని, విద్యార్థులను సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ సిఏ ఎంసీఏ విభాగంలో సాఫ్ట్ స్కిల్స్ కెరీర్ మార్గదర్శకత్వంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం 2 వారాల పాటు నిర్వహించారు. రిలయన్స్ లైఫ్ స్కిల్, మ్యూజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో ఉచిత శిక్షణ ఇచ్చారు. ఎంఎస్సీ ఎంసీఏ విద్యార్థులకు 4వ సెమిస్టర్లకు ఉద్యోగాలకు సన్నద్ధం చేయడానికి ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించామని కోఆర్డినేటర్ డాక్టర్ కేజీయు రాణి తెలిపారు. ఉపకులపతి, రిజిస్టర్, విభాగాధిపతులతో శిక్షణా కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వస్తుసేవల పన్ను, జీఎస్టీ చట్టం విధి విధానాలను డీలర్లు ఖచ్చితంగా పాటించాలని, సరుకుల విక్రయానికి ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ షహనాజ్ బేగం సూచించారు. నగరంలోని జీఎస్టీ సంయుక్త కమిషనర్ కార్యాలయంలో గురువారం వస్తుసేవల పన్ను విధానంపై అమలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీ డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 50,000 ఆపై విలువ చేసే వస్తువుల విక్రయాలకు కొనుగోలుదారుడి పేరు, పూర్తి చిరునామా రికార్డులతో నమోదు చేయాలన్నారు. పాత సెల్ ఫోన్లు నమ్మే వ్యాపారులు సైతం బిల్లు లేకుండా విక్రయించకూడదు అని ఆయన అన్నారు. కంపెనీలు అందించే ప్రోత్సాహకాల విక్రయాలపై కూడా పన్ను చెల్లించాలని ఆమె తెలిపారు. దసరా పండుగ సందర్భంగా కడప ఆర్టీసీ జోన్లోని 8 జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు 1233 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా జిల్లాల నుంచి బెంగళూరుకు 350, హైదరాబాద్కు 160 బస్సులు, చెన్నైకు 70, విజయవాడకు 75 బస్సులు, వీటితో పాటు అనంతపురము, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, మదనపల్లి మొదలైన ప్రాంతాలకు 578 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వీసులు దసరా పండుగ సందర్బంగా 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నడుస్తాయని ఆయన వివరించారు. ప్రత్యేక బస్సులలో సాధారణ టికెట్లే వసూలు చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుణ్యరథ నిర్వహించిన విసికి ఇక్కడి నుంచి కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాట్లు సౌకర్యాలపై కలెక్టర్కు ఆయన వివరించారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నం అవుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ విజయలక్ష్మి, డిపిఓ నాగరాజు నాయుడు, నగర కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. ఈ పంట నమోదు, వాటిలో సాగు వివరాలు నమోదయ్యాయా లేదా అనే విషయాన్ని జిల్లా జేసీ విష్ణుచరణ్ గురువారం రైతులు నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాప్తాడు మండలంలో ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి నమోదైన ఈ పంట వివరాలపై ఆయన క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ నిర్వహించారు. రాప్తాడు రెవెన్యూ గ్రామ పొలంలోకి వెళ్ళి పంటలను పరిశీలించారు, రికార్డులను సరిచూశారు. ఈ పంటలో నమోదైన ప్రతి రైతు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని జేసీ స్పష్టం చేశారు. మీరింతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
4: Kia, movement that inspires.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in BNCAP with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
3: ఇప్పుడు వినండి నాథియా కలాం.

0: మీరింతవరకు నాతియా కలాం విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Kinex 2.0 and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: Mukhan Motimala.
4: Sai Ball.
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్.
3: నడుగులో తామరా
4: సై బాల్.
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఇప్పుడు వినండి ఒక పాట.

0: బుల్లెమ్మ బుల్లోడి చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాట అది. ఇప్పుడు వినండి. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చెవిలోపల లోపాలు కారణాలు జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జీవీఎస్ రావు గారితో పరిచయ కార్యక్రమం.
1: నమస్కారం డాక్టర్ జీవీఎస్ రావు గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే చెవికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవి అసాధారణమైనటువంటి సమస్యలు అయితే మామూలుగా వయసుతో పాటు అందరికీ వస్తూనే ఉంటాయి. మరి ఈ సమస్యలు రావడానికి కారణాలు తెలుసుకునే ముందు చెవి నిర్మాణం ఎలా ఉంటుంది?
2: చెవి నిర్మాణం మామూలుగా పిండం దశలో ఒక అంటే చిన్న చిన్న బుడిపిలాగా ఏర్పడుతుంది అన్నమాట. ఆ బుడిపిలన్నీ కలయిక వలన అది ఒక చెవి ఆకృతిని బయటకు వచ్చేటప్పుడు గల ఈ ప్రసవం సమయంలో ఒక చెవి ఆకృతి వస్తుందన్నమాట. ఈ చెవిని అంటే ఇదంతా తెలుసుకునే బదులు చెవి నిర్మాణం ఎలా ఉంటుంది అంటే బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి. బాహ్య చెవి ఈ పశువుల్లో అవి అటు ఇటు కదిపి శబ్దాన్ని ఇటు నుంచి వస్తుంది ఏంటి అనేది గ్రహిస్తూ ఉంటాయి. మనుషుల్లో చాలా తక్కువ మంది ఈ చెవిని కదిలించగలగటం చేస్తారు, కానీ దానివల్ల అంత ఉపయోగం లేదని చెప్పి చెప్పవచ్చు అనమాట. కాకపోతే బాహ్య చెవి సక్రమంగా లేకపోతే ఈ శబ్ద తరంగాలు చెవి లోపల పోవు. శబ్దాన్ని గ్రహించడానికి బాహ్య చెవి ఉపయోగపడుతుంది. బాహ్య చెవి నుంచి మధ్య చెవి కలపడానికి ఒక నాళ ఉంటుంది, దాన్ని బాహ్య చెవి నాళ అంటారు అనమాట. ఇక తర్వాత ఈ బాహ్య చెవికి లోపల చెవికి దాన్ని అంతర్చెవి అంటారు అనమాట. ఆ చెవికి మధ్య ఒక చెవి ఉంటుంది, దాన్ని మధ్య చెవి అంటారు. ఈ మధ్య చెవి అతి ముఖ్యమైనది. దీంట్లో అతి చిన్న ఎముకల సముదాయం ఉంటుంది, దాన్ని సుత్తి దాగులు రికాబు అంటారు. బాహ్య చెవికి మధ్య చెవికి మధ్యలో ఒక సన్నటి పొరలాగా ఉంటుంది, అది ఉలిపిరి పేపర్ కంటే కూడా చాలా పలుచుగా మన ఉల్లిపాయ మీద ఉండేటువంటి చర్మం ఉంటుంది, ఆ దానికంటే కూడా చాలా పలుచుగా ఉంటుంది. ఎంత పలుచుగా ఉంటుందంటే బలవంతంగా ఒక ముద్దు పెట్టుకుంటే పగిలిపోయేంత పలుచుగా ఉంటుంది అనమాట. అంటే ఒక బాంబు తాకిడి కానీ లేకపోతే బలవంతంగా ముద్దు పెట్టుకున్నా కూడా దానివల్ల కూడా పగిలిపోయేంత పలుచుగా ఉంటుందన్నమాట. ఈ శబ్ద తరంగాలు మధ్య చెవికి చేరిన తర్వాత కనబెరి అటు ఇటు కదులుతుంది. ఆ కదలిక నుంచి ఈ సన్నని ఎముకల సముదాయం కదిలి దాని నుంచి ఈ ప్రకంపనలో లోపల చెవి చేరుతాయి అనమాట. ఈ లోపల చెవి దాని ఉపయోగాలు ఏంటంటే రెండు రకాలు. ఇది మనం ఇప్పుడు మామూలు చెవి గురించి శబ్దాన్ని గ్రహించడం కోసమే ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటాం అనమాట. అలా కాకుండా మనిషి నిటారుగా నడవటానికి అది చాలా తోడ్పడుతుంది, అంటే బ్యాలెన్స్ కోసం కూడా ఈ ఆర్గాన్ ఉపయోగపడుతుంది అనమాట. చెవి వినికిడి కోసమే కాకుండా బ్యాలెన్స్ కోసం కూడా, దాని లాబరింత్ అంటారనమాట. ఈ ఎముకల కదలిక తర్వాత శబ్ద తరంగా లోపలికి వెళ్ళటం, లోపల నీరు ఉంటుందన్నమాట, ఆ నీటిలో ప్రకంపనలు రావటం, ఆ ప్రకంపనలు అక్కడ ఉండేటువంటి కణాలు ఉత్తేజం పొందటం, అక్కడ నుంచి ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్గా తయారు కావటం, నరాలకి చేరటం, నరాల నుంచి మెదడుకు చేరటం, మెదడులో శబ్దాన్ని గ్రహిస్తాం అనమాట. ఇది చెవి యొక్క నిర్మాణం, దాని యొక్క కొంతవరకు తెలిసినటువంటి ఉపయోగాల గురించి మాట్లాడుకున్నమాట.
1: సో అంటే శబ్ద గ్రహణం అంటే బాహ్య చెవి నుంచి మెదడు వరకు ఎలా జరుగుతుంది శబ్ద గ్రహణం, దానికి తగ్గట్టుగా మనం స్పందించడం కూడా జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా అంటే ముందుగా మనము పుట్టుకతో వచ్చేటువంటి నిర్మాణ లోపాలు గురించి తెలుసుకోవాలంటే ముందుగా అంటే కొంతమందికి బాహ్య చెవి కూడా ఉండదు, కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, ఇది ఎందువల్ల జరుగుతుంది అంటారు?
2: ఇది ఒక అంటే మామూలుగా మేనరికాలు అంటే దగ్గర రక్త సంబంధీకరణ చేసుకుంటే ఇటువంటి సమస్యలు, ఈ ఒక్క సమస్య కాకుండా ఇతరత్ర అవయవాల సమస్యలు కూడా రావచ్చు అనమాట. సాధారణంగా మేము అంటే చేసినటువంటి రీసెర్చ్లో ఈ మేనరికాల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అలా కాకుండా కొంతమందిలో జీన్స్ కొంచెం లోపిస్తాయి అనమాట, ఆ జీన్స్ లోపించడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. ఆ జీన్స్ లోపించడం వల్ల రకరకాల మార్పులు కాకుండా ఈ చెవి అస్సలు లేకుండా పుట్టడం, దాన్ని ఎనాటి అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. అతి

0: చిన్న చెవితో పుట్టిన దాన్ని మైక్రోటీ అంటారు అనమాట. రకరకాల లోపాలతో పుడుతుంటారు అనమాట. దానికి రకరకాల పేర్లు కూడా ఇచ్చున్నారు. ఇది బాహ్య చెవి మాత్రమే లేకుండా బాహ్య చెవి నాళం ఉండి తర్వాత మధ్య చెవి ఉండి లోపల చెవి కూడా బాగుండేటువంటి పరిస్థితులు కూడా కొందరు పుడతారు. కొందరు బాహ్య చెవి పూర్తిగా లేకుండా ఒకవేళ చిన్న బుడిపిలాగా చెవి ఉండాల్సిన పరిస్థితులు ఉంటే బాహ్య చెవి నాళం లేకుండా మధ్య చెవి ఉండి అక్కడి నుంచి శబ్దాన్ని తీసుకునేటువంటి నరాలన్నీ బాగుంటాయి అన్నమాట. అలా కూడా పుడుతుంటారు అన్నమాట. ఇటువంటి అవయవ లోపాలు కరెక్ట్గా దీనివల్లే పుట్టారని మాత్రం చెప్పలేము. కానీ ఈ చెవి లోపంతో పాటు ఇతర అవయవ లోపాలతో పుట్టేటువంటి పిల్లలు దాదాపు ఒక ఇప్పుడు ఈ మధ్య చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 10 నుంచి 12% మంది ఇటువంటి ఏదో ఒక అవయవ లోపంతో పుట్టడం, దాంట్లో ఒక 50% మందికి చెవి సమస్యలతో చెవి లేకుండా కానీ చెవి సమస్యలతో కానీ పుట్టడం జరుగుతున్నట్టుగా ఈ మధ్య చేసిన రీసెర్చ్ వల్ల తెలుస్తుంది అనమాట.
1: ఇప్పుడు బాహ్య చెవి లేకపోయినా మనం శబ్దగ్రహణానికి ఏం ప్రమాదం ఉండదంటారా?
0: మామూలుగా ఒక వినికిడిని 100% అంటే 100 డెసిబెల్స్గా మనం దాన్ని కొలిస్తే ఈ ఏమవుతుందంటే గాలి తరంగాలు చెవి లోపలికి చేరుతూ ఉంటాయి అన్నమాట. చెవి లోపలికి చేరేటువంటి గాలి తరంగాలు బాహ్య చెవి నుంచి నాళ నుంచి కర్ణబేరుకి చేరుతూ ఉంటాయి. ఇవి గాలి తరంగాల ద్వారా వచ్చేటువంటి ప్రకంపనల ద్వారా తెలుసుకునే శబ్దం అన్నమాట. అలానే చెవి వెనుక ఒక ఎముక ఉంటుంది, ఆ చెవి ఒక ఎముకలో నిర్మాణం ఏంటనమాట. ఈ మరి ఈ శబ్ద తరంగాలు ఎముకకు చేరి కూడా ఆ శబ్ద తరంగాలు ఈ నరం నుంచి మెదడుకు చేరుతూ ఉంటాయి. అవి ఎముక ద్వారా ప్రసరించేటువంటి శబ్ద తరంగాలుగా చెప్పుకుంటాం, అంటే బోన్ కండక్షన్ అంటారనమాట. ఒకటి ఎయిర్ కండక్షన్ అయితే రెండోది బోన్ కండక్షన్ అంటాం అనమాట. మరి చెవి మూసుకుపోయింటే ఈ గాలి నుంచి ప్రసరించేటువంటి శబ్ద తరంగాలు చెవికి చేరవు, కానీ ఎముక నుంచి ప్రసరించేటువంటి శబ్ద తరంగాలు తప్పకుండా ఈ మధ్య చెవికి చేరడం, అక్కడ నుంచి నరాలకు చేరడం, మెదడుకు చేరడం జరుగుతూ ఉంటుంది. అంటే గాలి నుంచి తరంగాలు చేరకపోయినా కూడా ఎముక నుంచి తరంగాలు చేరడం వల్ల మనిషి వినగలుగుతాడు, కానీ 50% మాత్రం వినగలుగుతాడు అన్నమాట. అలానే ఒక్కోసారి ఈ సమస్య చెవంతా బాగుండి లోపల నరాలకు చచ్చిపడిపోయి నరాలకు సంబంధించిన చెవుడు రావచ్చు అనమాట. అది పుట్టుకతో జరగవచ్చు, పుట్టిన తర్వాత జరగవచ్చు, తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత కూడా జరగవచ్చు. దాన్ని నరాలకు సంబంధించిన చెవుడు అంటారు అనమాట. అది తప్పకుండా మనం పిల్లవాడు పుట్టిన వెంటనే చెవి సక్రమంగా ఉందా లేదా చూడటం ఒకటే కాకుండా వినికిడి ఉందా లేదా అన్నది 2 సంవత్సరాల వయసు లోపల మనం గుర్తించగలిగితే ఒక కృత్రిమ చెవిని ఏర్పరచవచ్చు అనమాట. ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి ఈ మాత్రమే ఇటువంటి ఈ వైద్య ప్రక్రియ వచ్చిందనమాట. అంతకుముందు లేదు. అంతకుముందు పుట్టినోళ్ళు అలా మాట వినలేకపోవడం, మాట వినలేకపోవడం వల్ల చెవుడితో పాటు ఈ మూగతనం రావటం, డంబుగా తయారైపోవటం, డెఫ్ అండ్ డంబ్ రెండు కలిసి ఉండటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పుట్టుకతోనే వినికిడి లేకపోయినా కూడా దాన్ని త్వరితగతిని 2 ఏళ్ల వయసు లోపల మనం కనుక్కొని దానికి ఒక కృత్రిమ చెవి, దాన్ని కోక్లర్ ఇంప్లాంటేషన్ అంటారనమాట. ఈ కోక్లర్ ఇంప్లాంట్ పెట్టడం వల్ల శబ్దం వినగలగటం చేయటం, శబ్దం వినగలిగిన వాళ్ళు తప్పకుండా మాట్లాడతారనమాట, మాట్లాడేట కూడా చేయటం చేయొచ్చు అనమాట.
1: తర్వాత డాక్టర్ గారు వెలుపలి చెవి అంటే బాహ్య చెవికి సంబంధించి, తర్వాత మధ్య చెవి లోపల చెవి, మీరు ఇందాక కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే లోపల చెవిలో ఉన్నటువంటి కాక్లియర్, దీన్ని ఏ సందర్భంలో మనము అంటే ఇంప్లాంట్ చేయాల్సిన అవసరం వస్తుంటుంది?
0: పుట్టుకతోనే వినికిడి లేని వారికి, ఒకవేళ పుట్టినప్పుడు వినికిడి ఉండి వారికి వచ్చేటువంటి విరోచనాలు కానీ జ్వరాల వల్ల కానీ దానికి వాడే మందుల వల్ల కానీ వినికిడి పోతే దానికి ఇటువంటి ఆపరేషన్ చేసి మనం ఈ కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసి వినికిడిని ప్రసాదించవచ్చు అనమాట.
1: అంటే ఇప్పుడు ఇంప్లాంటేషన్ కాక్లియర్ ఉన్న ప్లేస్లోనే ఉంటుందా లేకుంటే బాహ్యంగా ఉంటుంది?
0: ఇది బాహ్యంగా కొంత భాగం లోపల ఉంటుంది అనమాట, ఎలక్ట్రికల్ వైర్ లాంటిది లోపల ఉంటుంది. తర్వాత కొంత భాగం బయట ఉంటుంది అనమాట, శరీరం బయట ఉంటుంది. ఈ లోపలకుండే భాగానికి బయట ఉండే భాగానికి మధ్యలో అయస్కాంత తత్వం ఉంటుంది అనమాట. అయస్కాంతం వల్ల రెండు ఒకదానికొకటి ఆకర్షించుకోబడి అతుక్కునేట్టుగా ఉంటుంది అనమాట. కానీ బయటకు మాత్రం ఏం కనిపించదు, చర్మం మాత్రం కనిపిస్తూ ఉంటుంది, చర్మం లోపల ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ కోక్లియర్ ఇంప్లాంట్ వాడదాం అనుకుంటున్నామో అప్పుడు ఈ మిషన్ చెవి పైన పెట్టేస్తే దానికి అతుక్కుని పోతుంది అనమాట. అతుక్కొని ఈ శబ్ద తరంగాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది అనమాట.
1: తర్వాత డాక్టర్ గారు ఇప్పుడు అంటే పుట్టుకతో వచ్చేటువంటి నిర్మాణ లోపాలు కానీ ఇవన్నీ కూడా, తర్వాత మామూలుగా కొన్ని కొన్ని వ్యాధుల వల్ల లేకుంటే కొన్ని వ్యాధులకు వాడే మందుల వల్ల కూడా చెవిలో కొన్ని భాగాలు దెబ్బతింటూ ఉంటాయంటుంటారు, మరి ఇది ఎంతవరకు నిజమో, ఎలాంటి మందులు లేకుంటే ఎలాంటి జబ్బుల వల్ల ఈ చెవి దెబ్బతింటానికి అవకాశం ఉంటుందంటారు?
0: చెవి దెబ్బతింటానికి సాధారణంగా చిన్నపిల్లల్లో

0: చచ్చిపడిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పెద్ద అయిన తర్వాత విరోచనాలు రావటం కానీ, దగ్గు రావటం కానీ, జ్వరం రావటం కానీ, ఈ సమస్యలు వచ్చినప్పుడు పిల్లలకి తరచుగా చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ డాక్టర్ చికిత్స చేసేటప్పుడు పిల్లవాడు చనిపోకుండా బ్రతకాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్పితే, ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లవాడిని బ్రతికించాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్పితే, ఈ మందులకి వేరే సమస్యలు వస్తాయి అనేది ఆలోచన ఉండదు. కానీ అంతకంటే సమస్యలు లేకుండా ఉండేటువంటి మందులు కూడా ఉంటాయి, ఆ మందులు కూడా వాడతారు. కొన్ని సందర్భాల్లో అక్కడ అంటే ఆ జబ్బు వచ్చినటువంటి బ్యాక్టీరియా అంత ఎటువంటి సమస్య లేకుండా ఉండేటువంటి మందుల వల్ల లొంగకపోవచ్చు అనమాట. అటువంటిప్పుడు తప్పనిసరి కొన్ని మందులు వాడాల్సి వస్తుంది, వాడినటువంటి మందుల వల్ల కూడా వెనికిడిపోవచ్చు. తర్వాత చిన్నపిల్లలు పెద్దయిన తర్వాత కూడా కొందరు దగ్గు వస్తుంది. ఆ దగ్గుల్లో మనం ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నారంటే వారికి ట్యూబర్క్లోసిస్ వస్తుందేమో, అంటే క్షయవ్యాధి ఉందేమో అని చెప్పి ఇతర దేశాల్లో ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ క్షయవ్యాధి సర్వసాధారణం. ఈ లో సోషియో ఎకనామిక్ గ్రూప్ పీపుల్ తీసుకుంటే వాళ్ళకి క్షయ, దగ్గు, క్షయ అనేది సర్వసాధారణం అనమాట. మరి దానికి కొన్ని రకాల మందులు మనం తీసుకున్న దాంట్లో చెప్పుకోదగ్గ మెడిసిన్ స్టెప్టోమైసిన్ అని వాడతాం అనమాట. ఈ స్టెప్టోమైసిన్ ఇంజెక్షన్స్ వాడటం వల్ల ఈ వినికిడికి సంబంధించిన నరం చచ్చుబడిపోతుంది అనమాట. మరి ఒక్కసారి ఈ నరం చచ్చుబడిపోతే మళ్ళా ఈ ఇంజెక్షన్స్ ఆపిన వెంటనే మళ్ళీ నరం ఉత్తేజం పొంది మళ్ళీ పనిచేస్తుందంటే పనిచేయదు అనమాట. అలానే కొన్ని ఈ యూరినరీ ట్రాక్ట్ మీద డైరిటిక్స్ అంటారు అనమాట, పురుషమైనటువంటి కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు వాడటం వల్ల కూడా ఈ నరం కొంచెం దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ గుండె జబ్బులకి ఆస్పిరిన్ అనేటువంటి మందు వాడతాం అనమాట, ఆ మందు వలన కూడా ఈ వినికిడికి సంబంధించిన నరం దెబ్బతింటానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా కూడా ఒక మందు వాడేటప్పుడు ఆ మందు దానివల్ల వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయి, మనిషి ప్రాణం ఎలా ఉంటుంది, ప్రాణం కాపాడడం కోసం ఎలా వాడాలని తప్పకుండా డాక్టర్ ఆలోచించి చేస్తారు. చేసినప్పుడు కూడా కొందరిలో మాత్రం ఇలా జరుగుతుంటుంది అనమాట. ఈ మందుల వలన మనం కొన్ని వీటిని ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటారు అనమాట. ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటే శరీరం అంతా కూడా ఈ మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావం ఉండదు, ఈ మందు ఆ చెవిలో మాత్రమే పాయిజన్ లాగా పనిచేస్తుంది అనమాట, చెవి వినికిని దెబ్బతీస్తూ ఉంటాయి. ఇది తప్పకుండా మనం మందులు వాడుకునేటప్పుడు డాక్టర్ చెప్పినటువంటి సూచనలను పాటించడం, డాక్టర్ చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, మందులను జాగ్రత్తగా వాడుకుంటే ఈ చెవి మీద పాయిజన్ లాగా పనిచేసినటువంటి మందులు, దానివల్ల వచ్చేటువంటి పాయిజనస్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట.
1: ఇందాక మీరు అంటే డెఫ్ అండ్ డమ్, చెవుడి మూగ, చెవిటి మూగ, ఈ రెండు కూడా మామూలుగా ఎక్కువగా మనం చూస్తుంటాం ఒకరిలోనే ఉంటాయి, ఇలా ఉండటానికి కారణం ఏమంటారు?
0: ఇప్పుడు మామూలుగా ఒక మనిషి మెదడుని మనం టీవీ టేప్ రికార్డర్తో పోల్చుకుంటే ఒక టేప్ రికార్డు ఉంటుంది, టేప్ రికార్డర్కి పవర్ సప్లై కావాలి, దాంట్లో క్యాసెట్ కూడా కావాలి. ఒక మనిషి పుట్టిన వెంటనే పవర్ సప్లై ఉందనుకుందాం, టేప్ రికార్డ్ ఉంటుంది, క్యాసెట్ ఉంది, క్యాసెట్ ఎంటీ క్యాసెట్ ఉంటుంది అనమాట, ఎంటీ క్యాసెట్ని బ్రెయిన్ లాగా తీసుకుందాం మనం. ఈ ఎంటీ క్యాసెట్ అండ్ మెదడు ఒక ఎంటీ లాగా ఉంటుంది అనమాట, ఎంటీ క్యాసెట్ లాగా ఉంటుంది. మనం ఆ క్యాసెట్లో ఏ పాటలు కావాలనుకుంటామో ఆ పాటని రికార్డర్ ద్వారా ఆ క్యాసెట్లోకి అంటే మెదడులోకి ఎక్కిస్తే ఆ మెదడు ఆ శబ్దాన్ని గ్రహించి తిరిగి మాట్లాడటం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఒక క్యాసెట్ రికార్డ్ చేసి ఆ క్యాసెట్ మళ్ళీ అప్లై చేస్తే మనకు అదే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇది మనిషి శరీరం, మనిషి మెదడుని అలా మనం కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే ఇలా ఉంటుంది అనమాట. మనిషి పుడతాడు, పుట్టిన వెంటనే చెవులు బాగానే ఉంటాయి, ఆ బాబుకి ఇలా మాట్లాడాలని నేర్పితే మాటలు వస్తాయి అనమాట. మరి మాటలు నేర్చుకోవాలంటే వినికిడి ఉండాలి, వినికిడి ఉంటే మాటలు వస్తాయి, దానికి అంత అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ చెవి వినలేకపోతుందో ఏ కారణమైనా కావచ్చు అనమాట, చెవి లేకుండా పుట్టవచ్చు, చెవి ఉన్నా కూడా నరాల సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్య ఉండి మాటలు మెదడుకు చేరినప్పుడు వాళ్ళని మాట్లాడటం నేర్చుకోలేరనమాట. అందుకే చెవి బాహ్య చెవి నిర్మాణం బాగుందా లేదా చూసుకోవడం కాకుండా వినికిడి ఉంది లేని తప్పకుండా గమనించాలి. గమనించి మనం ఎప్పుడైతే మాటని వినగలిగేట్టు చేయగలుగుతామో ఆ మాట తిరిగి మాట్లాడగలుగుతారు, వారు ఇతర మాటలు కూడా నేర్చుకోగలుగుతారు అనమాట, అది తప్పకుండా మనం గమనించాలి.
1: తర్వాత డాక్టర్ గారు, ఇప్పుడు వయసుతో పాటు ఎక్కువగా మనకు ఈ చెవుడు వస్తూ ఉంటుంది, దీనికి కారణం ఏమంటారు? అంటే బాడీలో శరీరంలో జరిగేటువంటి మార్పుల లేకుంటే ఇది సర్వసాధారణమా?
0: శరీరంలో జరిగే మార్పులు అందరికీ గమనిస్తూ ఉంటారు, ఆ వయసు పెరిగింది అన్న సంగతి అన్ని అవయవాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. అలానే వినికిడికి సంబంధించినటువంటి అతి చిన్న కణాలు ఉంటాయన్నమాట, ఆ కణాలు వాటి వయసు పెరగటం వల్ల వాటికి శబ్దగ్రహ శక్తిని కోల్పోతూ ఉంటాయన్నమాట, దాన్ని ప్రెస్ బయాకసిస్ అంటారు అనమాట. వయసుతో పాటు వచ్చేటువంటి వినికిడి లోపాన్ని ప్రెస్ బయాకసిస్ అంటారు. ఇది ఈ కణాల్లో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. వచ్చినప్పుడు వారు ఏకాగ్రతను కోల్పోతారు, వినికిడి తగ్గిపోతుంది. అంటే అఫ్కోర్స్

0: మిగిలిన భాగాల్లో కూడా ఈ సమస్యలు వస్తుంటాయి. కానీ అటువంటి సమస్య ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళకి శ్రవణ యంత్రం అమర్చడం వల్ల వారు ఉన్నటువంటి కణాల ద్వారా ఉన్నటువంటి కణాలు ఉత్తేజం పొంది ఈ యాంప్లిఫైయింగ్ ఉంటుందన్నమాట, ఈ హియరింగ్ ఎయిడ్స్ అనమాట, శ్రవణ యంత్రాల వల్ల వారు తప్పకుండా వినగలుగుతారు అన్నమాట. ఎప్పుడైతే వినికిడి బాగుంటుందో వారు నూతనోతజంతో చక్కగా ఉంటారన్నమాట. ఆ వయసులో కూడా చక్కగా వినగలుగుతారు, బాగుంటారు.
1: ఈ శ్రవణ యంత్రం ఎలా పనిచేస్తుంది అంటారు?
0: ఇది యాంప్లిఫికేషన్ అన్నమాట, సౌండ్ యాంప్లిఫికేషన్. సౌండ్ని గ్రహించి మనకు కావాల్సిన రీతిలో దాన్ని పెంపొందించి మిగిలిన కణాలు బాగా అంతే ఉత్తేజం ఇన్ స్టిమ్యులేషన్ వచ్చేట్టుగా చేసి అవి మెదడుకు శబ్ద సంకేతాలను అందించి వినగలిగేట్టుగా చేస్తాయి అన్నమాట.
1: తర్వాత డాక్టర్, ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఇప్పుడు వయసుతో పాటు లేకుంటే పుట్టుకతో కాకుండా మధ్యలో కొన్ని వ్యాధుల వల్ల, మనం ఇందాక కూడా మీరు చెప్పారు కొన్ని మందుల వల్ల కొన్ని వ్యాధుల వల్ల కూడా ఎక్కువగా చెవిలో చీము కారటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది?
0: మామూలుగా చెవిలో చీము రాగానే ఎవరో పక్కన ఒక డాక్టర్ ఉంటారు, ఆర్ఎంపి డాక్టర్ ఎవరో ఉంటారు,
1: డాక్టర్ వరకు కూడా వెళ్ళారు, మామూలుగా ఇంట్లోనే వైద్యం చేస్తుంటారు,
0: ఇంట్లో వైద్యం కూడా చేస్తుంటారు, ఏదో పాంపుట్లో పాలు పోయడం కూడా చేస్తుంటారు, తర్వాత ఈ పసుపు లాంటివి కూడా పోస్తుంటారు అన్నమాట. మేమంతా కూడా చిన్నప్పుడు మా బామ్మ ఇదే చేసింది, నేను మీకు అదే చేస్తామని చెప్పి అంటుంటారు అన్నమాట. కానీ చదువుకున్న పిల్లలు, కొంచెం వయసు వచ్చిన పిల్లలు, వాళ్ళు చేసేటువంటి పనులు ఇది మంచిది కాదు ఇలా చేద్దని చెప్తుంటారు. పిల్లలే తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు అంటే చదువుకున్న తల్లిదండ్రులు కాకపోతే, మరి ఇవన్నీ కూడా అంత మంచిది కాదు. చెవిలో చీము వచ్చిన వెంటనే వయసును బట్టి చిన్నపిల్లలో చెవిలో చీము రావడం కారణం ఏంటంటే సర్వసాధారణంగా జలుబు చేయటం అన్నమాట. జలుబుకి అతిగా అంటే ఎక్కువసార్లు జలుబు రావడం కారణం ఏంటంటే ఈ చిన్నపిల్లలు ముక్కు వెనకాల ఎడినైట్స్ అని ఉంటాయి అన్నమాట, ఎడినైట్స్ వల్ల జలుబు చేస్తూ ఉంటుంది. జలుబు చేసినప్పుడల్లా చెవికి ముక్కు కలిపే గొట్టం ఉంటుంది అన్నమాట. మామూలుగా చెవిలోకి గాలి బయట నుంచి నేరుగా వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటారు ప్రతి వాళ్ళు. అంటే ఈ సైన్స్ దీని అమెరికా గురించి తెలియనటువంటి వాళ్ళు అనమాట. చెవిలోకి గాలి సర్వసాధారణంగా ముక్కు వెనకాల నుంచి చెవిలోకి గాలి వెళ్ళాలన్నమాట, దాన్ని ఈ స్టేషన్ నాళం అంటారనమాట. ఈ నాళం మనం ప్రతి మింగినప్పుడల్లా ఈ మధ్య చెవిలో గాలిని మార్పిడికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఎడినైట్స్ వస్తాయో, ఎడినైట్స్ ఉబ్బి ఈ రంధ్రాన్ని మూసివేస్తాయో, అప్పుడు చెవిలో నీరు చేరటం, దాన్ని ఇంకా అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ ద్వారా చెవిలో ఉన్న నీరు చీముగా మారటం, చెవిలో అతినొప్పి రావటం, అప్పటికే అశ్రద్ధ చేస్తే డాక్టర్ని కలవకపోతే కర్ణబెరి మీద ఒత్తిడి వల్ల కర్ణబెరి కృశించిపోవటం, కర్ణబెరి పగిలి అతి భయంకరమైన నొప్పిదాకా చేరుతుందన్నమాట. అప్పటికే అశ్రద్ధ చేస్తే కర్ణబెరి పగిలిపోవటం, రంధ్రం ఏర్పరచుకొని లోపల ఉన్న చీమంతా బయటికి రావడం, నొప్పి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే చెవిలో కర్ణబేరులో రంధ్రం ఏర్పడిన సంగతి నొప్పి తగ్గిపోయిన తర్వాత మర్చిపోతాం, చెవిలో చీము వచ్చేసింది డాక్టర్ చెవిలో రక్తంలాగా చీము వచ్చేసింది, రంధ్రం నొప్పి తగ్గిపోయింది అందుకని పెద్ద పట్టించుకోలేదు ఆ సమస్య అని చెప్పి అనుకోలేదని. మరి ఇటువంటి సైకిల్స్ జీవితంలో జరుగుతూ ఉంటుంది, జలుబు చేయటం, కర్ణబేరులో చీము ఏర్పడటం, మధ్య చెవిలో అది ఏర్పడిన రంధ్రం ద్వారా బయటికి రావడం జరుగుతూనే ఉంటుంది. అది జరిగి చిన్న వయసులో అయితే మీ పిల్లవాడు నిన్నదా బాగున్నాడండి, మేము చెప్పేది వినిపించుకోవట్లేదు, ఆ పాటలు కూడా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, కారణం ఏంటో తెలియదు, మీరు డాక్టర్ని కలవండి, మీ అబ్బాయికి చెవినికిడి తగ్గినట్టుగా గమనిస్తారన్నమాట. ఇక దాని తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత పిల్లలు వారికే వారే గుర్తిస్తారు, నేను మొదటి బెంచ్లో కూర్చోవలసి వస్తుంది, కారణం ఏంటంటే వెనక బెంచ్లో కూర్చుంటే టీచర్ చెప్పేటువంటి పాటలు వినపట్టలేదని. ఇక తర్వాత పెద్ద అంటే ఈ వయసులో ఎన్ని తప్పించుకొని ఎలాగో చదువుకుని పైకి వచ్చిన తర్వాత కూడా అందరూ అన్ని రకాల భాష నేర్చుకోగలుగుతున్నారు, నాకు తెలుగు తప్పితే వేరే భాష నేర్చుకోలేకపోతున్నాను, కారణం ఏంటంటే నాకు వినికిడి సరిగ్గా లేదు, వారి ఉచ్చారణ పెదాలకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ వారి నోటి నుంచి వచ్చేటువంటి ఉచ్చారణ సరిగ్గా ఎటువంటి సక్రమంగా ఉందని తెలుసుకోలేక భాష కూడా నేర్చుకోలేకపోతారు అన్నమాట. ఇది గమనించి డాక్టర్ నాకు వినపట్లేదని అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. మరి అప్పుడు పరీక్ష చూస్తే చెవిలో కర్ణబేరి మొత్తం కరిగిపోయి ఉంటాం, లేకపోతే రంధ్రం పడి ఉంటాం, లేకపోతే ఇలా చెవిలో చీముచ్చి వచ్చి లోపల అతి చిన్న ఎముకలు ఉంటాయి, చుత్తి దాగులు ఎరికబుని, ఈ కర్ణవేరు కరిగిపోవడం కాకుండా ఎముకలు కూడా కరిగిపోతాయి అన్నమాట. ఒక్కోసారి బ్యాక్టీరియా యొక్క పవర్ ఎక్కువ ఉంటే దాంట్లో ఉండే టాక్సిన్స్ అన్నీ ఈ లోపల వినికిడికి సంబంధించిన కణాల మీద పనిచేసి ఈ కణాలనే చచ్చిపోయి నరానికి సంబంధించిన చెముడు కూడా వస్తుందన్నమాట. ఈ చెముడు రెండు రకాలు ఉంటుంది, ఒకటి కండక్టివ్ హియరింగ్ లాస్ ఉంటారు, అది ఈ కండక్షన్ పార్ట్ అనమాట, ఈ ప్రవాహంలో ఉండేటువంటి సమస్య అనమాట కండక్టివ్ హియరింగ్ లాస్.
1: అంటే ధ్వని ప్రవాహం
0: అవును, అక్కడ నుంచి నరాలకి సంబంధించిన చెవుడు అనమాట. అంటే నరాలు చచ్చిపోవటం వల్ల వినికిడి సంబంధించినటువంటి కణాలు చచ్చిపోవడంలో వచ్చేటువంటి ఈ హియరింగ్ లాస్ని నర్వ్ డెఫినెస్ అంటారు అనమాట. అంటే చెవిలో చీము రావడం వల్ల ఈ ప్రవాహకు పాటలో కండక్టివ్ హియరింగ్ లాస్ రావచ్చు, నరాలకు సంబంధించినటువంటి చెవుడు నర్వ్ డెఫినెస్ కూడా రావచ్చు అనమాట. అంటే అక్కడ దాకా పోతుంది.

0: ఇదంతా పోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి మాకు కన్నుబీరలో చెవులో రంధ్రం ఉన్న సంగతి మాకు తెలియదండి, ఏమైనా అయింది కానీ నాకు మాత్రం పూర్తి వినికిడి కావాలి, కన్నుబీర రంధ్రం పూర్తి చేసి ఏమైనా చేయండి అని చెప్పి వస్తుంటారు అనమాట. అటువంటిప్పుడు ఈ కొత్త కన్నుబీరని వేసుకోవచ్చు అనమాట, దాన్ని మెరింగోప్లాస్టీ అంటారు. ఎముకలు ఎరిగిపోతే కొత్త ఎముకను అమర్చుకోవచ్చు అనమాట. మా దగ్గర ఎముకల బ్యాంక్ ఉంటుందన్నమాట, బ్యాంక్లో కానీ లేకపోతే బంగారంతో తయారు చేసినటువంటి ఎముక కానీ, టైటానియంతో తయారు చేసిన ఎముక కానీ, టెఫ్లాన్తో తయారు చేసిన ఎముక, రకరకాల ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ కూడా
1: ఇప్పుడు కండక్టివిటీ ఉంటుందో వాటికి
0: ఉంటుంది తప్పకుండా. ఎక్కడైతే ఎముక అయితే అరిగిపోయిందో కొత్త కన్నుబీరితో పాటు ఆ ఎముకను కూడా మనం ఈ ఎముకల హారంలో ఏదైతే మిస్ అయిపోయిందో దాన్ని తిరిగి నిర్మించుకొని మళ్ళీ వినికిడిని పొందవచ్చు అనమాట. దాన్ని ఆచుక్లోప్లాస్టీ అంటారు. మరి నరాల దగ్గరికి వచ్చేప్పటికల్లా ఈ కన్నబీరలు రంధ్రం బూట్ చేసినప్పుడు కూడా నరాలు చచ్చిపడిపోయి ఉంటే దానికి ఆపరేషన్ లేకుండా శస్త్రచికిత్స కావాలంటే కన్నబీరలు రంధ్రం పూడ్చిన తర్వాత శ్రవణ యంత్రాన్ని మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా రెండు చెవిలో చీమొచ్చేసి వచ్చేసి కన్నబీర అంతా పోవటం, పూర్తి వినికిడిపోతే మరలా కూడా మనం కన్నబీరలో రంధ్రం పూర్తి చేసుకుని కాక్లియర్ ఇంప్లాంట్ కృత్రిమ చెవిని మార్చుకోవాల్సిన అవసరం దాకా పోతుంది అనమాట.
1: సో డాక్టర్ గారు, ఇప్పుడు మమ్స్ అంటాం కదా, గౌదబిల్లలు, అవి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి చెవిటి రావడానికి అవకాశం ఉంటుంది అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం?
0: అది కరెక్ట్ నిజమండి. ఈ సమస్య గౌదబిళ్ళే కదా అని బాబుకు విశ్రాంతి ఇచ్చి బాబుకి ఇష్టమైనటువంటి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇష్టమైనటువంటి ఆహారం తీసుకొని దానికి కావాల్సిన మందులు సరైన పద్ధతిలో వాడకపోతే ఈ నరాలకు సంబంధించిన చెవుడు మమ్స్ వల్ల ఒకటి, మిజిల్స్ వల్ల ఒకటి, రుబెల్లా వల్ల ఒకటి, తర్వాత చికెన్ పాక్స్ వల్ల, స్మాల్ పాక్స్ వల్ల, అంటే వైరల్ డిసీజెస్ వల్ల కూడా, రకరకాల వైరల్ డిసీజెస్ వల్ల కూడా ఈ నరాలు చచ్చిబడిపోయి నరాలకు సంబంధించిన చెవుడు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం కొంచెం వినికిడి తగ్గింది అని గమనించిన వెంటనే డాక్టర్ని కలిస్తే కొంచెం వైద్యం తీసుకోవడం వల్ల ఈ నరాల చెముడు వస్తుందని తెలిసి మొదటి ప్రారంభ దశలో మనం కనుక్కోగలిగితే దానికి చికిత్స తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఇప్పుడు వైరల్ కూడా వాటికి కూడా మందులు వచ్చాయనమాట, ఆ మందులు వాడుకోవడం వల్ల ఈ వైరస్ బారి వలన పడి వినికిడి కోల్పోకుండా కూడా జాగ్రత్త పడవచ్చు.
1: చివరిగా మరి మన చెవులు మనం సురక్షితంగా ఉంచుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇది ఏదైనా కూడా శరీరం ఒక దేవుడి ప్రసాదం అనమాట. దాన్ని మనం ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎవరో ఫ్రెండ్ కోసం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ చేతిలో ఉన్న పెన్నో పెన్సిల్లో పెట్టి చెవులు గీకుతూ ఉంటారు అనమాట. మరి ఒక సమయం లేటైనా కూడా ఆ స్నేహితుడు కానీ స్నేహితుడు కానీ వస్తుంది, కానీ చెవిలో ఏదంటే అది పెట్టి మనం తిప్పకూడదు. తర్వాత మనం టాయిలెట్స్లో బ్రష్ టంక్లిండ అయిన పెట్టుకుంటాం, అది రోజు పడుదోముకోవాలి కనుక తోముకుంటున్నాం, నాలుగు గిక్కుని గీక్కుంటాం. అలానే చెవులో బడ్స్తో రోజు శుభ్రపరచుకోవాలని స్నానం చేసిన తర్వాత ఆ బడ్డు పెట్టి తిప్పుతూ ఉంటాను అనమాట. స్నానం చేసిన తర్వాత కాకుండా ఎప్పుడైనా కొంచెం దురదగా అనిపించు కానీ బడ్డు పెట్టి తిప్పుతూ ఉంటారు. ఈ బడ్స్ కూడా వాడకూడదు. చెవి స్నానం చేసిన తర్వాత ఒక నీళ్ళు ఉంటే మీరు వాడే టవర్లు కొంచెం చెవి బాహ్య చెవి వరకే ఆ చెవిలో సబ్బు కానీ నీరు కానీ పోవడం జరుగుతుంది. చెవి లోపల దాకా పోదనమాట, పోయినా కూడా అది స్వచ్ఛమైన నీరు కనుక కొంచెం ఒక పక్కకు వంచితే ఆ నీరంతా బయటకు కారిపోతుంది. ఈ చెవిలో గుబిలి లాంటి పదార్థం ఏర్పడుతుంది. గుబిలి ఒక తేనె రంగులో ఉండొచ్చు, లేకపోతే బొగ్గు రంగులో కూడా ఉండొచ్చు అన్నమాట, రకరకాల రంగు మారుతూ ఉంటుంది. ఈ గుబిలి బాహ్య చెవి నాళాలు మొదట్లో మాత్రం ఏర్పడుతుంది, ఎందుకంటే అది కొంచెం బంకగా ఉంటుంది. లోపలికి ఏదైనా క్రిములు కానీ ఏమైనా పోకుండా ఆపడం కోసమే వెంట్రుకలు కానీ ఈ బంక లాంటి ఈ గుబిలి కానీ ఉంటుందన్నమాట. అది ఏదో పదే పదే మనం శుభ్రపరచుకోవాలని దాన్ని ఏం చేస్తారంటే బడ్డు పెట్టి తీయాలని ప్రయత్నం చేస్తారు. బాహ్య చెవుల యొక్క రంధ్రం సైజు, బజార్లో దొరికేటువంటి ఈ బడ్ సైజు ఒకే రకంగా ఉండదన్నమాట, పరిమాణం మార్పు ఉంటుంది. ఈ తీయాలనే ప్రయత్నంలో ఏం చేస్తారంటే గుబిలిని రోజు లోపల నెడతా ఉంటారు. మరి చిన్న చిన్న ఒక మంచి పలుచటి నేల మీద ఒక ఇసుగ్రేణు వేసుకున్నా కూడా ఆ ఇసుగ్రేణు చూస్తే కొంతకాలం సంవత్సరం తర్వాత చూస్తే పెద్ద కుప్పలాగా ఏర్పడిపోయి ఉంటుంది. ఈ గుబిలి కూడా వాళ్ళు క్లీన్ చేయటే శుభ్రపరచుకునే బదులు ఏం చేస్తే లోపల నెట్టడం వల్ల అది కుప్పలాగా ఏర్పడిపోయి కన్నబీరుని మూసేసి వానాకాలంలో కానీ లేకపోతే తలస్నానం చేసినప్పుడు కానీ ఇక్కడ మునిగి స్నానం చేసినప్పుడు చెవిలో నీరు పోయి ఈ కుప్పలాగా ఏర్పడిన గుబిలంతా చెవినంతా శుభ్రంగా మూసివేస్తుంది. బాహ్య చెవులంతా మూసివేయటం వినికిడి సమస్యలు, అంటే వినికిడి సమస్య పూర్తిగా వినపడకుండా పోయే లెవెల్ దాకా తీసుకొస్తుంది అనమాట. అప్పుడు దాకా గమనించు అనమాట. అందుకని కోడియకలు కానీ, పెన్నిసులు కానీ, అగ్గిపుల్లలు కానీ, మీ చేతిలో ఉన్న పెన్ను పెన్సిల్ కానీ, లేకపోతే ఏదైనా సరే చెవిలో పెట్టి తిప్పడం అనేది చేయకూడదు అనమాట. చెవి చాలా సున్నితమైన అంటే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. దాని ఎట్టి పరిస్థితుల్లో మన చేతిలో మనం పాడు చేసుకోకూడదు అనమాట.
1: ఓకే డాక్టర్ గారు, శబ్దము బాహ్య చెవి నుంచి మెదడుకు ఎలా చేరుతుంది? ఈ చేరటంలో చెవిలో ఏర్పడేటువంటి నిర్మాణ లోపాలు, దీనికి వచ్చేటువంటి వివిధ వ్యాధులు, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: థ్యాంక్స్ అండి.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహా కార్యక్రమంలో చెవి లోపాలు కారణాలు

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning. I am Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi to participate in valedictory session of departmental summit on women and child development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening.

0: Jharkhand, Odisha, West Bengal and Sikkim during the same period. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. GST refund norms eased. Officers lose arrest powers, headlines The Hindu. The paper adds, 99% of GST rate and process issues addressed, says Finance Minister Nirmala Sitharaman after 57th meeting of the GST Council. Measures likely to come into effect from April next year. Operation Sindoor showed IAF's combat swiftness, says Air Chief Marshal AP Singh, writes Hindustan Times. Worst of El Nino yet to come. Peak likely in December, says UN body, reports the Indian Express. Anne Carson wins Literature Nobel for giving classics a modern twist, informs the Economic Times. India eyes $1 trillion exports despite global trade headwinds, says Piyush Goyal, leads the Statesman. And finally, as a front page homage, all the dailies lead with a front page tribute and dedicated special columns to Nana Patekar's memory, collectively hailing him as an irreplaceable icon who challenged the hero stereotype with unmatched raw intensity. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
3: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశ అభివృద్దికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ది, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం

0: చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి సుగ్గాడి పిల్లల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట జాడాది గీతం, సంగీతం కోటి

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సీమసింహం చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన పాట వినండి. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు,
0: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు, వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: ఎలా బయలుదేరాడంటే దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: బలాబలి
0: దంత శార్దూలాలు వెంట వస్తుండగా
1: బలాబలి
0: దంత కావృత మహాకాన నత్వములలో
1: బలాబలి
0: కాలి

ఎన్నెన్నో పోరాటాలలో రాచి తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు

ప్రశాంతమైన ఆయన ఫలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు.

మీరు ఇంతవరకు సర్దార్ పాపారాయుడు చిత్రం నుంచి బెనర్జీ బృందం పాడిన పాట విన్నారు. డాక్టర్ సినారెడ్డి సాహిత్యం, సంగీతం చక్రవర్తి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి రూపకం. నిర్వహణ శ్రీ ఎం హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ.

లేపాక్షి రూపకం నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ.

వినండి లేపాక్షి రూపకం. లేపాక్షి ఆలయాల సముదాయం ఓ గొప్ప కళాఖండం. పర్యాటకులు హడావిడిగా కాక ఇంపాదిగా ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తూ అలానే గైడ్ వివరణ వింటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అలాంటి లేపాక్షిలో నెలకొన్న ఆలయం గురించి నేడు తెలుసుకుందాం.

అడవి బాపిరాజుగారు లేపాక్షి నందిని చూసి ఉప్పొంగి, లేపాక్షి బసవయ్యా లేచి రావయ్యా అని కవితాగానం చేశారు. ఆ నంది శిలా విగ్రహం అంతటి కవితా స్ఫూర్తిని కలిగించిందంటే ఆనాటి శిల్పుల శిల్ప కళాచాతుర్యం అభినందనీయం. లేపాక్షి ఆలయాల సముదాయం ఓ గొప్ప కళాఖండం. పర్యాటకులు హడావిడిగా కాక ఇంపాదిగా ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తూ అలానే గైడ్ వివరణ వింటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అలాంటి లేపాక్షిలో నెలకొన్న ఆలయం గురించి నేడు తెలుసుకుందాం. ముందుగా ఆలయ చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నారు.

0: గారు శ్రీ ఎంవి శ్రీనివాస్ కుమార్ గారు.
1: విజయనగర రాజులు శ్రీకృష్ణదేవరాయలు చనిపోతూ వారి రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. హంపి విజయనగరము, చంద్రగిరి, పెనుకొండ అని. ఆ పెనుకొండ ఆస్థానాన్ని చేరుతుంది లేపాక్షి దేవాలయం. కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు అచ్యుతదేవరాయలు రాజుగా ఉన్నప్పుడు విరూపణ్ణ అతని వద్ద కోశాధికారిగా పనిచేస్తుంటారు. అతనికి సంతతి ఇద్దరు పిల్లలు. వాళ్ళు పుట్టుకతో అవిటతనం, మాటలు రాకుండా ఉన్నది, మూగవాళ్లు. ఆయన కూడా కాశీక్షేత్రాన్ని దర్శనం చేయాలని వెళుతున్నప్పుడు ఆయన ఒకరోజు కొండపైన బస చేశారు. ఆయన స్వప్నంలో ఉద్భవమూర్తి అయిన గవీ వీరభద్రస్వామి చెప్పారు, 41 రోజులు నన్ను సేవ చేసుకుంటే నీ బిడ్డలకు నోట మాటలొస్తాయని చెప్పినారు. ఆ విరుపన్న గారు స్వామితో పాటు ఇక్కడుండే దేవతలను సేవ చేసుకుంటూ ఇక్కడే నిలిచిపోయాడు. ఆ తర్వాత తన పిల్లలకు నోట మాటలు వచ్చినాయి. అందుకే ఆయన ఆనందం చెంది, నేనెక్కడో ఎందుకు వెళ్లాలి, నా ఇలవేలుపు ఇక్కడే ఉన్నాడు కదనే భావనతో కులదైవమైన వీరభద్రస్వామి విగ్రహాన్ని ఎత్తుగా ప్రతిష్ఠించి ఆయనకు గర్భగుడి కట్టినారు. ఇంత కట్టిన తర్వాత ఈ చిన్న చిన్న ఆలయాలు వదిలేస్తే పాడైతాయని వీటన్నిటిని కలిపి గర్భగుడి కట్టినారు. ఇలా కట్టుకుంటూ ఆయన నంది వరకు వెళ్లిపోయారు. ఇంత దేవాలయం కట్టి చివరకు కళ్యాణ మంటపం ఉంటే బాగుంటుందని వెనక్కి వచ్చి నాగేంద్రుణ్ణి, వినాయకుణ్ణి చెక్కి కళ్యాణ మంటపం కడుతున్నప్పుడు రాజు మారుతాడు. అళే రామరాయుడు పరిపాలనకు వస్తాడు. విరుపణ్ణ ఇంతకు ముందు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చున్నాడు కదా రాజు అని దేవాలయం కట్టిస్తూ ఉంటే విరుపణ్ణ అంటే కాని వారు రాజుకు చాడీలు చెబుతారు. ఈ ఆలయం కట్టడానికి ఇచ్చింది ఖజానాను విరుపణ్ణ దుర్వినియోగపరుస్తున్నారు. ఈ ఆలయం ఏమాత్రం కట్టించడం లేదంటే రాజుకు కోపం వచ్చి విరుపణ్ణ కళ్లు తీసేయండి అని ఆర్డర్ చేస్తారు. రాజ భటలొచ్చి రాజ ఆగ్నేయింది, మీ కళ్లు తీసేయాలి అంటారు. నేనేమి తప్పు చేయలేదుకు, నేనెందుకు మీ చేతుల్లో కళ్లు తీయించుకోవాలి, కళ్లు తీయను అంటే రాజుగారి ఆజ్ఞను ధిక్కారం చేసినట్టు అవుతుంది. రాజుకేం కావాలి, నా కళ్లు పోవడమే కావాలి, నా కళ్లను నేనే నా స్వామికి అర్పణ చేసుకుంటానని స్వయంగా 2 కళ్లు తీసి గోడకు విసిరారు విరుపణ్ణ. అది చీము రక్తం కారింది. దాన్ని బ్రిటిష్ వాళ్లు కొన్ని కెమికల్స్ వేసి టెస్ట్ చేశారు, కానీ పోలేదు, నిజమైన బ్లడ్ అని ప్రూఫ్ అయింది. ఆ విరుపణ్ణ చనిపోవడంతో ఇది గర్భాంతరంగా ఆగిపోయింది, పూర్తి కాలేదు.
0: అలా వెలసిన వీరభద్ర ఆలయంలో స్వామికి అర్చన చేస్తున్నారు శ్రీ నరసింహ శర్మ.
2: అనావృష్టి బాధాది సర్వోపద్రోషాం వ్యర్థం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామిజీకి చరణారవిందయో పుష్పార్చన పూజాం చకరిష్యే. ఓం వీరభద్రాయ నమః, మహాశివరాయ నమః, రుద్రాయ నమః, రుద్రావతారాయ నమః, శ్యామాంగాయ నమః, ఉగ్రదంష్ట్రాయ నమః, భీమనేత్రాయ నమః, జితేంద్రియాయ నమః, ఊర్ధ్వకేశాయ నమః, భూతనాథాయ నమః, గగ్గస్థాయ నమః, త్రివిక్రమాయ నమః, విష్ణు విశ్వవ్యాపినే నమః, విష్ణునాథాయ నమః, విష్ణుచక్రభంజనాయ నమః, భద్రకాళీ హృదయే నమః.

0: చతుర్బాహు చతురానుభావం చంద్రశేఖరానుభావం సత్య ప్రతిజ్ఞానుభావం సర్వాత్మనేభావం సర్వసాక్షినేభావం నిరామయానుభావం నిత్యానుభావం నిర్ధోద్భావోగానుభావం నిర్వికల్పానుభావం నిరంజనానుభావం భారతీయ నాసికాచ్ఛేదానుభావం భవరోగ మహాభిషజైనభావం భక్తైకరక్షానుభావం బలవదైనభావం భస్మోద్ధృతి విగ్రహానుభావం దక్షారయీనభావం ధర్మమూర్తైనభావం దైత్య సంఘ భయంకరానుభావం పాత్రస్థానుభావం పావకాక్షానుభావం
1: పౌరాణికంగా వీరభద్రుని ఆవిర్భావం గురించి వివరిస్తూ శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు.
2: ఇంకా మామూలుగా వీరభద్ర స్వామి అంటే దక్షుని సంహారం చేయడం కొరకే శివుని జడలో నుండి పుట్టినవాడు వీరభద్ర స్వామి. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం తలబెడతాడు, ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తారు, ఒక్క దాక్షాయణి శివునిని తప్ప. ఆ యజ్ఞానికి వెళ్లాలని దాక్షాయణిదేవి శివుని పట్టబడుతుంది. అందుకే పెద్దలు చెప్తారు, పిలవని పేరంటానికి పోకూడదని. పరమేశ్వరుడు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినకుండా వెళ్లాలి అని చెప్పి ఆ పట్టుబడుతుంది. పరమేశ్వరుడు

0: భద్రకాళి పుడతారు. ఆ వీరభద్ర భద్రకాళులు దక్షయజ్ఞాన్ని నాశనం చేసి దక్ష బ్రహ్మకు తల తీసివేస్తారు. తర్వాత దక్ష ప్రజాపతి భార్య ప్రతిభిక్ష వేడుతుంది. ఉత్తరముఖంగా ఏదైతే పండుకుంటుందో దాని తల తీసుకువచ్చి పెట్టండి అన్నప్పుడు ఒక మేక పనుకు అంటే మేక తల తీసుకువచ్చి దక్ష బ్రహ్మకు పెడతారు. ఆ దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ వీరభద్రస్వామిని సేవ చేసుకుంటూ నిలిచిపోతాడు. ఈ విధంగా దక్షిణి సంహారం కొరకే శివుని జడలో నుండి పుట్టినవాడు వీరభద్రుడు.
1: లేపాక్షి ఆలయ ప్రధాన దేవత వీరభద్రుడైనప్పటికీ ఆలయంలో ఇతర దేవతా అధిష్టానాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయ సముదాయంలోనే ఇతర అధిష్టానాల గురించి వివరిస్తూ శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు,
0: ఈ దేవాలయం కట్టడానికి పూర్వము ఇదంతా కూడా ఒక పెద్ద కొండ ప్రాంతం ఉండేది. ఈ కొండను కూర్మగిరి, తావేలు కొండ అని పిలిచేవారు. ఈ కొండపైన మొట్టమొదటిగా ఉద్భవమూర్తి అని వీరభద్రస్వామి పక్కన స్వయంభూ విగ్రహం ఉన్నారు. ఆ స్వామిని గవి వీరభద్రస్వామి అని పిలుస్తారు. అదొకటే కొండపైన ఉండేది. తర్వాత త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తున్నప్పుడు రావణాసురుడికి జటాయుపక్షికి యుద్దం జరిగితే ఆ యుద్దంలో రావణాసురుడు జటాయు యొక్క రెండు రెక్కలు కట్ చేస్తారు. ఆ పక్షి కొండపైన పడి శ్రీరామ జపం చేస్తూ ఉంటుంది. సీతాదేవిని వెదుక్కుంటూ వస్తున్న శ్రీరామచంద్రుడు పక్షిని చూసి లయపక్షి అని మోక్షమిచ్చారు. కాలక్రమేణా లయపక్షి వెళ్లి లేపక్షి, లేపాక్షి అని గ్రామానికి పేరు రావడం జరిగింది. శ్రీరాముని వారు జటాయుపక్షి జ్ఞాపకార్థకంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దానినే రామలింగేశ్వరుడు అని పిలుస్తారు. అది చూసిన హనుమంతుడు నాది యొక్క శివలింగం ఉండాలని కాశీంచి తీసుకొస్తూ ప్రతిష్ఠించారు. దానిని హనుమలింగము అని పిలుస్తారు. అంటే అప్పటికీ కొండపైన రామలింగము, హనుమలింగము అని రెండు లింగాలు వచ్చాయి. తరువాత దాదాపు 5000 సంవత్సరాల క్రిందట అగస్త్యుల వారు దక్షిణ కాశీయాత్ర వెళుతూ ఇది ప్రశాంతమైన స్థలమని భావించి ఆయన తపస్సు చేశారు. ఆయన నిర్ధారణ ఏమంటే, పూర్వకాలంలో మనవాళ్లు కొట్లాడేవాళ్లు, మాకు శివుడు గొప్పండి, లేదు లేదు మాకు విష్ణువు గొప్ప అని కలతలు చెందేవాళ్లు. అది చూసిన అగస్త్యుల వారు హరిహరాదులకు భేదం లేదు, మనమెందుకు కొట్లాడుకోవాలని ఒకే ఆలయంలోనే పాపనాశ్వేశ్వరుడు పేరుతో శివాలయాన్ని, రఘునాథ స్వామి పేరుతో మహావిష్ణువును ఇద్దరిని ఒకే ఆలయంలో ఎదురెదురుగా ప్రతిష్ఠ చేస్తూ వారు కూర్చోనటువంటి పీఠాలు కూడా మార్పిడి చేశారు. పరమేశ్వరుడు ఎప్పుడూ పూర్వముఖంగా ఉంటారు, పానవటంపైగానే ఉంటారు. ఈ ఆలయంలో మాత్రమే పరమేశ్వరుడు పశ్చిమాన ఉంటూ ఆయన కమలం పైన కూర్చున్నారు. మహావిష్ణువు ఎప్పుడూ కూడా ఒక సర్పంపై గాని ఒక కమలంపై గాని ఉంటారు. ఇక్కడ మాత్రమే పానవటం పైన విష్ణువు ఉన్నారు. ఇది భక్తాదులకు ప్రత్యేక దర్శనం. మన భారతదేశంలో లేపాక్షిలో తప్ప మరెక్కడ కూడా ఈ విధంగా ఉండేది లేదు. ఇవన్నీ కూడా పూర్వం ఈ కొండపైన ఉండేది.
1: ఇక నాట్య మంటపం శిల్పాల గురించి వివరిస్తూ గైడ్ విరూపణ్ణ గారు,
2: నాట్య మంటపంలో పైభాగం అంతా మీకు ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, లోటస్. దాని పేరే శతపత్ర కమల మంటపం, అంటే 100 రేకులు గల పుష్పం. ఆ విధంగా టాప్ సెట్ చేశారు. ఇంక మనం నిలబడిన ఈ హాల్లో ఈ ఒక స్తంభం పైన రంభ నాట్యం చేయడానికి వచ్చింది. ఆమె నాట్యం చేస్తుంటే దత్తాత్రేయుడు వచ్చి తాళం వేస్తుంటాడు, 3 తలలుండే ఆయన. ఇంకా ఈశ్వరుడు పార్వతి నాట్యం చూస్తున్నారు, సూర్య భగవానుడు మేళం వేస్తున్నాడు, తుంబురుడు వీణ, రిటేశ్వర డోలు, నందీశ్వర మృదంగం, పంచముఖ బ్రహ్మ మృదంగం, నటరాజు, చంద్రుడు, సనాతన మహర్షి, ఋషి, వీళ్ళంతా ఇవి నేను చెప్పిన రంభ నాట్యానికి రకరకాల వాద్యాలు మాస్తాన్నారు. ఇది నాట్య మంటపం అనేది. ఇంకా రంభకు నాట్యం నేర్పించిన గురువు వచ్చినాడు, ఇతను డాన్స్ మాస్టర్, నాట్యాచార్యుడు అంటారు, పేరు భృంగీశ్వరుడు. ఈ భృంగీశ్వరుడికి 3 కాళ్ళున్నాయి, ఎందుకంటే ఈయన ఎప్పుడూ నాట్యం చేయాలా, 24 గంటలు నాట్యం నేర్పించాలా. నాట్యం చేసి చేసి అలిసిపోతే ఒక కాలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఇంకా 2 కాళ్ళతో నాట్యం చేయొచ్చు. ఆ విధంగా ఈశ్వరుడే ఇతనికి ఒక కాలు ఎక్స్ట్రా ఇచ్చాడు వరంభంలో. ఇతను ఎలా నాట్యం చేయమంటే వాడు ఎదురుగా రంభ అలాగే నాట్యం చేస్తుంటది. పేరు భృంగీశ్వరుడు, డాన్స్ డైరెక్టర్. ఈశ్వర భిక్షాటన మూర్తి కథ అని ఒక పిల్లర్లో మనకి చూపించినారు. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఇలా ఉంటాడు మనిషి రూపంలో, ఓ చేతిలో కపాలం పట్టుకున్నాడు, ఇంకో చేతిలో త్రిశూలం, డమరుకం, జింకకు మేత పెడతాన్నాడు. అదే ఈశ్వరుడు భిక్షగాని వేసుకుని వస్తే ఇలా ఉంటాడు. దక్ష బ్రహ్మానేతను ఉంటాడు, కూతురు వచ్చి దాక్షాయిని, అల్లుడు వచ్చి ఈశ్వరుడు. వాళ్ళిద్దరిని పిలుచుకోకుండా ఒకసారి ఆయన యాగం చేస్తా అంటాడు. యాగానికి ఆమె వెళ్తుంది, వాళ్ళ నాయన పిల్లవాడు, ఆయన వెళ్తుంది. వెళ్తే అక్కడ వాళ్ళ నాయన అవమానపరుస్తాడు ఆమెకు. అవమానం భరించి లాపక ఆమె అక్కడనే యజ్ఞంలో చనిపోయింది. అప్పుడు ఈశ్వరుడికి కోపం వచ్చింది, భార్య చనిపోయిందన్న కోపంతో తన జడ తీసి వెంటకలు నేలకేసి కొడితే ఆ జడలో నుంచి పుట్టేదే వీరభద్రుడు. అది

0: స్టోరీ. ఆ చనిపోయిన ఆవిడ మళ్ళా భూలోకంలో ఇక్కడ ఇంకో జన్మలో జన్మిస్తుంది పార్వతీదేవిగా. ఆ పార్వతీదేవి పెరిగి పెద్ద అయ్యాక మళ్ళీ ఆవిడనే పెళ్లి చేసుకోవాలని ఈశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి దిగొచ్చినాడు. ఇలా భిక్షగాని వేషంలో భూలోకానికి వచ్చి పార్వతి ఇంటి ముందు నిల్చొని భవతి భిక్షాందీహి అని అన్నం అడుగుతాడు. పార్వతీదేవి అన్నం తీసుకొచ్చి పాత్రలో కొంచెం అన్నం వేస్తుంది. పాలు నెయ్యి తీసుకొచ్చి గరిట్లో నిదానంగా కొంచెం కొంచెంగా ఇతనికి వడ్డిస్తా ఉంటే ఈశ్వరుడు పార్వతీదేవిని పరీక్ష చేయాలని ఆమె కట్టిన చీర కిందికి జారిపోయేటట్టు చేస్తాడు. చీర కిందికి జారినా చీర మీద జాస లేదు, భక్తి ఏకాగ్రతతో వడ్డిస్తా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఆమె భక్తి ఏకాగ్రతకు మెచ్చి ప్రత్యక్షం అవుతాడు, నేను వచ్చింది ఇక్కడ అని ప్రత్యక్షమై ఆమెకు బ్లెస్సింగ్ ఇస్తాడు. నువ్వు అన్నపూర్ణేశ్వరీ దేవిగా వర్దిల్లాలి అని దీవిస్తాడు. నాట్య మండపంలో నుంచి ముఖ మండపంలోకి వచ్చినాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వాస్తు పురుషుడు, పద్మిని జాతి స్త్రీలు బొమ్మలు ఒకే పిల్లర్ లోనే చెక్కినారు. ఇప్పుడు మనం చూస్తా ఉండేది వాస్తు పురుషుడు. వాస్తు పురుషునికి నడుము వచ్చేసేది సింహం లాంటి నడుము, అంటే సింహానికి ఎట్లా ఉంటుందో అట్లా మగవాళ్ళకి నడుము ఉండాలని చెప్పడం. నుదురు ఎంత వెడల్పు ఉంటే అంతే వెడల్పు ముక్కు, అంతే వెడల్పు పెదాలు ఉండాలా. ఛాతి అంటే ఎద విశాలంగా ఉండాలా. చేతులవి పొడవుగా ఉండాలా. అజానుబాహుడు అంటే మోకాళ్ళ వరకు అందాల చేతులు అంత పొడవు. పాదం నేలపైన మోపినప్పుడు పూర్తిగా పాదం ఫ్లాట్ గా ఉంటది. ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళకే వాస్తు పురుషుడు, అదృష్టవంతులు అంటారు. ఇదే పిల్లర్లో అటు సైడ్ స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీ అంటే నాలుగు రకాలు ఉండేది, పద్మిని, శంఖేణి, హస్తణి, చిత్తణి. మనకేమో ఒకటే ఒకటి ఇక్కడ పద్మిని జాతి స్త్రీ అంటే ఇట్లా ఉండాలని చూపించినారు. పద్మిని జాతి స్త్రీకి నడుము సన్నగా, జింకకి ఎలా ఉంటుందో అట్లా సన్నగా నడుము ఉండాలా. నుదురు వెడల్పు ఉండాలి. ఎంత వెడల్పు నుదురు ఉంటే అంతే వెడల్పు ముక్కు, అంతే వెడల్పు పెదాలు ఉండాలా. ఇంకా ముఖం ఎంత సన్నగా ఉండి ముఖమంతా కూడా కోల్ ఫేస్ ఉండాలి. ముక్కు సన్నగా ఉండి పొడవు ఉండాలా. ఎంత పొడవైతే ఉంటుందో ముఖం, తలపై నుంచి గడ్డం దాకా అంతే పొడవు, గడ్డం నుంచి స్తన మధ్యం అంతే ఉండాలా, స్తన మధ్యం నుంచి నాభి కూడా అంతే ఉండాలా, అంటే మూడు ఈక్వల్ లెంత్ ఉండాలి. చేతులు సన్నగా ఉండి వేళ్లు పొడవుగా ఉండాలా. పాదం కొంచెం బెండ్ అయినట్టుగా హాఫ్ రౌండ్ ఉంటుంది అర్ధచంద్రాకారంగా. కాలి వేళ్లలో బటన్ వేలు పక్కన రెండో వేలు, కాలు ఉంగరం పెట్టుకునే వేలు కొంచెం పొడవు ఉంటుంది అన్నిటికంటే. ఈ లక్షణాలు ఉండే వాళ్లకు పద్మిని జాతి స్త్రీలని మనకు ఒకే పిల్లర్లో ఇద్దరిని చూపెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ దుర్గాదేవి స్తంభంలో చెక్కినారు. శిల్పులు దుర్గాదేవిని చెక్కేటప్పుడు దుర్గాదేవి వాళ్లకి శిల్పులకి ఆవాహనే చెప్పింది, నేను ఈ స్తంభంలోనే ఉన్నాను, నాకు నిత్యము పూజలు జరిపించాలా అని. కాబట్టి ఇప్పుడు స్తంభానికే దుర్గాదేవి మాదిరిగా అలంకారం చేసి కవచాలన్నీ పెట్టి అలంకారం చేయడం జరిగింది. ఇప్పుడు దుర్గాదేవి మనకి స్తంభంలోనే ఉంది, అది విగ్రహం కాదు. మెయిన్ వచ్చేసి వీరభద్రుడే విగ్రహం, దుర్గాదేవిది కూడా మనకి స్తంభంలో చెక్కి చూపెట్టడం జరిగింది. స్తంభానికి ఆ స్తంభానికి సైడ్ ఉంది కాబట్టి దుర్గాదేవి ఇంకా ఎక్కువ మంది వస్తే చూసేదానికి వీలుగా ఎదురుగా అద్దం పెట్టారు. ఎక్కువ మంది వస్తే అద్దంలో నుంచి కూడా మనం చూడొచ్చు. గర్భగుడికి ఎడం పక్కన ఉండేది గజాసుర సంహారం, అదే పిల్లర్లోనే ఈ పక్కన నందీశ్వరుడు కూడా ఉన్నాడు. భద్రకాళి పక్కన ఒక పిల్లర్లో, ఒకే పిల్లర్లో ఒక సైడు అంధకాసుర సంహారం ఒక దాంట్లో, ఇంకో పక్కన అదే పిల్లర్లో ఇంకో సైడు నాట్య గణపతి.
1: ఆలయంలో జరిగే విశేష పూజల గురించి వివరిస్తూ శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు,
2: ఈ దేవాలయంలో విశేషంగా మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో విశేషమైనటువంటి అలంకరణలు, పూజలన్నీ అమ్మవారు జరుగుతాయి. కార్తీక మాసంలో వీరభద్ర స్వామిని ఎక్కువగా కొలుస్తారు. ఇంకా పబ్లిక్ హాలిడేస్ లో భక్తాదులంతా కూడా విశేషంగా వచ్చి దర్శనం చేస్తూ ఉంటారు.
1: లేపాక్షి శిల్ప కళకే కాక చిత్రలేఖనానికి కూడా ప్రసిద్ధి చెందింది. అయితే కాలగమనంలో అక్కడి కుడ్య చిత్రాలు జీర్ణస్థితికి చేరుకున్నాయి. ఈ కుడ్య చిత్రాల శోభను వెలికి తీయటానికి పురావస్తు శాఖ కొద్ది మేరకు కృషి కూడా చేసింది. ఆలయ ప్రాంగణంలో కప్పునకు చిత్రించిన చారిత్రక పౌరాణిక కథనాలను వివరిస్తూ గైడ్ విరూపణ్ణ గారు,
0: ఈ నాట్య మండపంలో టాప్ అంతా కూడా పెయింటింగ్స్ ఉంది. ఈ పెయింటింగ్ లో ఒక స్టోరీ వస్తుంది. ఇది కర్ణాటకలో జరిగింది సార్, రియల్ గా. గోకర్ణం అనే ఊరుంది, అక్కడ జరిగిన స్టోరీ మనకి చూపించినారు ఈ పెయింటింగ్ లో. ఈ పెయింటింగ్ లో వచ్చేసి ఈ రెండు స్తంభాల మధ్యన ఉండేదే తెల్ల పెయింట్ ఈశ్వరుడు. ఆయన ఆ ఈశ్వరుడు ఇట కుడి చేతిలో లింగం పట్టుకున్నాడు రెండు వేళలో, అది ఆత్మలింగం. రావణాసునికి ఇస్తాడు, ఇచ్చాక దాన్ని కింద పెట్టకూడదు, రథంలో తీసుకొప్పకూడదు అంటాడు. ఆయనేమో దాన్ని చేతిలో పట్టుకుని నడుచుకుని పోతూ ఉంటాడు శ్రీలంకకు. దాన్ని ఎలాగైనా సరే లింగాన్ని భూస్థాపితం చేయాలని వినాయకుడు వస్తాడు. ఇక్కడ మారు వేషంలో వస్తాడు వినాయకుడు. వచ్చి ఇక్కడ చూడండి, నల్లగా ఒక పశువుల కాపరి వేషం వేసుకుని బాపునాయ మాదిరిగా ఆవులు మేపుతున్నాడు. రావణాసురుడు అట్టుకు వచ్చినాడు. సాయంకాలం అయింది, సంధ్యావందనం చేయాలా. లింగం తీసి అబ్బాయి చేతిలో పెట్టి స్నానానికి పోతాడు రావణాసురుడు. ఆయన స్నానం చేస్తుండగానే ఇతను వెంట వెంటనే మూడు సార్లు పిలిచి బరువు ఎక్కువైపోయిందని రావణాసురుడు రాకున్నట్టుగానే ఆ లింగం తీసి కింద పెట్టేసినాడు. అది అక్కడే ప్రతిష్ట అయిపోయింది. ఇది కర్ణాటకలో గోకర్ణం, అక్కడ రియల్ గా జరిగింది. దట్ స్టోరీ మనకి ఇక్కడ పెయింటింగ్ లో సింపుల్ గా నాలుగు బొమ్మల్లో వేసి చూపించినారు. ఇప్పుడు చెప్తాండేది మను నీతి చోళ అని ఇది తమిళనాడులో రియల్ గా

జరిగింది 12th century లో. దట్ స్టోరీ మనకి ఇక్కడ పెయింటింగ్ లో చూపించినారు. మాధవర్మ అనే చోళరాజు ఉంటాడు, అతనికి ఒక కుమారుడు ఉంటాడు సత్యకీర్తి. వాడు ఒకసారి రథంలో వెళ్తున్నాడు ఫాస్ట్ గా, వెళ్తూ ఉంటే వానికి తెలియకుండానే మధ్య చక్రం కింద ఒక చిన్న దూడబడి చనిపోయింది. చనిపోతనే దాని తల్లి వస్తుంది, పెద్దావు రథాన్ని అడ్డగిస్తాంది, అడ్డగిచ్చి నా దూడని చంపినావు నాకు న్యాయం చేయట్టు. వాడు దానికి న్యాయం చెప్పుడు ఏమి చెప్పుడు ఆవును తోసుకుని వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ యావు బాధపడుతుంది, నాకు ఇంకెవరు న్యాయం చెప్పేవాళ్ళని. అది ఆ రాజ్యంలో ఒక గంట కట్టినారు ధర్మగంట, ఆ వచ్చేసి ఆ గంటను మ్రోగిస్తుంది. మ్రోగిస్తేనే సైనికులంతా వచ్చి ఏం జరిగిందని విచారిస్తే ఈ యావ చెప్తుంది ఫ్లాష్ బ్యాక్, ఇట నా దూడని చంపినాడు యువరాజు, నాకు న్యాయం చేయండి అని. అప్పుడు వాళ్ళు భయపడతారు, చంపిండేది యువరాజు, యువరాజుకి పనిష్మెంట్ ఇవ్వలేరు సైనికులు, కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి రాజుకి తెలియజేస్తారు, రాజా ఈ విధంగా మన యువరాజు దూడని చంపాడు, మీరు దానికి తీర్పు చెప్పాలి అని. రాజు ఎట్లా వాడంటే తనకు తన పరానే భేదం లేదు, రాజుకి ఎవరు తప్పు చేసినా కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తాం, నువ్వు దూడని చంపి ఆల్రెడీ ఇక్కడ తప్పు చేసినావు, నీకు శిక్ష వేయాల్సిందే అంటాడు రాజు తన కుమారునికి. ఏం శిక్ష అంటేది, శిక్షకు శిక్ష అంట, అంటే అర్థం నువ్వు ఏ విధంగా దూడని చంపినావో అదే విధంగా నువ్వు చావాలి అనేది దాని అర్థం. ఇక్కడ రథం కనిపిస్తుంది, రథం పైన చనిపోయిన దూడ ఉంది, చక్రాల కింద వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని వేసి రథం మీద ఆ దూడని పడుకోబెట్టి వాడిని రథచక్రాల కింద వేసి చంపడం జరిగింది. అంటే అది ఆ విధంగా రాజు పనిష్మెంట్ ఇస్తాడు, తన కుమారునే చంపిస్తాడు. అప్పుడు ఆ రాజనీతికి న్యాయానికి మెచ్చి ఈశ్వరుడు పార్వతి నంది వాహనం మీద ప్రత్యక్షమైనారు, ప్రత్యక్షమై అతనికి దీవిస్తారు మాధవర్మ రాజుకి. నీ రాజుకి నీ న్యాయానికి మెచ్చాను రాజా అని ఆ చనిపోయిన అబ్బాయిని బతికిస్తాడు, దూడని కూడా బతికిస్తాడు. ఇది రియల్ గా జరిగింది 12th century లో తమిళనాడులో, మనోనీతి చోళ అది మనకి ఇక్కడ ఒక నీతి కథ కాబట్టి ఈ పెయింటింగ్ లో వేసి చూపెట్టడం జరిగింది. ఇక్కడ పైన పెయింటింగ్ లో ఉండేది హెయిర్ స్టైల్స్. అప్పట్లో గిరిజా కళ్యాణం అని జరిగింది, ఈశ్వర పార్వతి పెళ్లి కైలాసంలో జరిగింది. ఎలా జరిగింది పెళ్లి? ఈశ్వర పార్వతికి పెళ్లి జరిగినట్టుగా ఆ పెళ్లికి ఎవరెవరు అటెండ్ అయినారు, అష్టదిక్పాలకులు వచ్చినారు పెళ్లికి, దేవతలు ఋషులంతా వచ్చినారు, కళ్యాణ మంటపంలో కూర్చున్నారు, ఎవరెవరు వచ్చింది అనేదంతా కూడా ఇక్కడ పెయింటింగ్ లో మనకి వేసి చూపించినారు. పార్వతీదేవికి అలంకారం చేయడానికి కూడా కొంతమంది చెలికత్తెలు వచ్చినారు. ఇక్కడ మనకి పెయింటింగ్ లో పైన కనిపిస్తున్నారు ఒక 7 మంది. పార్వతీదేవి చేతిలో మిర్రర్ పట్టుకుంది, ఆమెకు అలంకారం చేయడానికి చెలికత్తెలు వచ్చినారు. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నారు, చీరల డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా డ్రెస్ చేసుకున్నారో, ఏ విధంగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నారో అదే విధంగా పార్వతీదేవి కూడా వాళ్ళు మేకప్ చేసేవాళ్ళని మనకి ఇక్కడ దాన్ని వాళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఒక రోజు రెండు రోజులు ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఆ పాత కాలంలో అట్లా కాదు, 7 డేస్ 8 డేస్ మ్యారేజ్ జరిగేటివి. ఆ విధంగా వాళ్ళు ఒక రోజు ఒక రకంగా పార్వతీదేవికి వెళ్లి అలంకారం చేసేవాళ్లు, ఆ హెయిర్ స్టైల్స్ మనకి చూపించినారు. ఇంకా మనం ఈ పెయింటింగ్ లో ఇంకా నిదానంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 450 డిజైన్లు పెయింటింగ్ లో వేశారు. దీన్నే లేపాక్షి పెయింటింగ్స్ అంటాం, లేపాక్షి డిజైన్స్ అంటాం, లేపాక్షి బార్డర్స్ అంటాం. ఒక ఈ నాట్య మంటపంలోనే 70 స్తంభాలున్నాయి, 70 స్తంభాలకి టాప్ వేశారు, ఈ టాప్ మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్ లోనే 450 డిజైన్లు మనకి పెయింటింగ్ లో కనబడుతున్నాయి, ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్. దానిలో మన వాళ్ళు ఇప్పుడు కలంకారీ డిజైన్స్ అని, ధర్మవరం పట్టు చీరలని, కంచి పట్టు చీరలని, పోచంపల్లి చీరలని, ఈ డిజైన్లు మొత్తం వాళ్ళు వాడుతున్నారు. 450 డిజైన్లు 1538లోనే పెయింట్ వేసి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ పైన పెయింటింగ్ లో చూస్తే ఈ గుడి గట్టించిన విరూపన్న ఫిగర్ కనపడుతుంది మనకి, ఆ నల్లగా టొబ్బి పెట్టుకోండి ఆయన విరూపన్న, ఇంకొక అతను అతని పక్కనే ఉన్నాడు ఆయన తమ్ముడు వీరన్న అని, అతను రాజు దగ్గర క్యాషియర్ గా పనిచేస్తుంటాడు, ఇంకొక ఇద్దరున్నారు విరూపన్న కుమారులు, ఆ పక్కన ఇద్దరు శిల్పులు కూడా ఉన్నారు రౌండ్ టోపీస్ తెల్ల టోపీస్ పెట్టుకుని, వాళ్ళ పేర్లు హంపణ్ణ జక్కన్న అని దేవస్థానం చెక్కిన శిల్పులు, మిగిలిన ఇంకా కొంతమంది 10 మంది ఉన్నారు ఆ పక్కన 5-6 మంది, వాళ్ళంతా కూడా ఈ గుడికి సంబంధించిన శిల్పులకి అటెండర్స్ అనమాట, అంటే శిల్పుల దగ్గర పనిచేసే వేరే ఆ శిల్పులు అనమాట, వాళ్ళని కొంతమందిని మనకి ఇక్కడ పెయింటింగ్ లో వేసి చూపించారు. వటపత్రశాయి అనేది ఇక్కడ మనకేమంటే ఆకు పైన ఒక కృష్ణుడు అనమాట, బాలకృష్ణుడు, పెద్దది మర్రి ఆకులాగా ఉంది, ఆకు మీద కృష్ణుడు పడుకున్నాడు, వెళ్ళకిలా పడుకోండే ఫిగర్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ కృష్ణుని కళ్ళు మనం ఎక్కడి నుంచి చూసినా 3D టైప్, నాలుగు వైపులా మనం నిలబడి చూసినా కూడా ఆ కంటి చూపు అనేది మనల్నే చూస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఆ విధంగా ఆ రోజుల్లోనే 1535లోనే శిల్పులు ఒక బొమ్మని మనకి ఆ విధంగా బాలకృష్ణుని వేసి చూపించినారు, నాలుగు వైపులా మనల్నే చూస్తూ ఉంటుంది, ఏ పక్క చూసినా కంటి చూపు అట్లా వేశారు, దట్ ఈజ్ ఆర్ట్ టెక్నిక్. అప్పట్లోనే ఆ శిల్పులకి ఆ విధంగా ఆర్ట్ వేసి మనకి చూపెట్టడం జరిగింది. ఇదే హాల్లోనే పైన పెయింటింగ్ లో టాప్ లో వీరభద్ర స్వామి పెయింటింగ్ లో వేశారు, నేచురల్ కలర్స్ లోనే వేశారు, 1538లో వేసిన పెయింటింగ్. 24 గడల పొడవు ఉంది వీరభద్ర స్వామి, 14 గడల వెడల్పు ఉంది, ముఖమంతా గ్రీన్ ఫేస్ లో కనిపిస్తుంది, పెద్ద పెద్ద కళ్ళు, కిరీటం ఉంది, చేతిలో కత్తి పట్టుకున్నాడు, పాదాలు వచ్చేసి కింద ఉన్నాయి. అతనికి ఇంకో పక్కన విరూపణ్ణ, ఈ గుడి గట్టించిన అతను ఆ పాదాలకు నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్నాడు.

0: పక్కన వీరుపన్న భార్య, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వీరభద్రునికి నమస్కారం చేస్తున్నట్టుగా మనకి పెయింటింగ్ లభిస్తారు. ఇంత పెద్ద పెయింటింగ్ మన ఏషియన్ లోనే ఎక్కడా లేదు. ఇంత పెద్ద వీరభద్ర పెయింటింగ్ మనకి లేపాషి గుళ్ళో మనకి కనబడుతుంది.
1: అలానే ప్రాకారంలోనే ఇతర శిల్పాల గురించి వివరిస్తూ గైడ్ విరూపణ్ణ గారు,
0: ఇక్కడ నాగలింగం ఉంది, కొండకే చెక్కేశారు. దీనికి ఒక స్టోరీ ఉంది సార్. నేను ఎదురుగా ఉండేదే వంటగది, భోజనాల గది. ఒకరోజు భోజనానికని శిల్పులంతా వస్తారు. వస్తే లోపల వాళ్ళ అమ్మ వంట చేస్తా ఉంది, శిల్పుల తల్లి. వచ్చి ఆమె అడుగుతారు వంట అయిందమ్మా అని. ఆమె చెప్తుంది కాసేపు బయట కూర్చోపోండి, వంట అయ్యాక నేను పిలుస్తానంటే వర్కర్స్ అంతా బయట కూర్చొని ఆలోచన చేస్తారు వాళ్ళు. వంట అయ్యేదాకా మన ఊరికి ఎందుకు కూర్చోవాలి ఇక్కడ, అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలా అని. వాళ్ళు ఎదురుగా పెద్ద కొండ ఉంటే కొండకే ఇట్లా నాగలింగం లా చెక్కేస్తారు. వితిన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోగా దీన్ని చెక్కడం అయిపోయింది. ఆమె బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపడుతుంది, ఏమింత తొందరగా చెక్కేసినారు వీళ్ళు అని. ఆశ్చర్యం అంటే దృష్టి అంటారు చూడండి, ఆవిడ కంటి దృష్టికి విగ్రహం 3 చోట్ల పగిలింది. శాస్త్రం కూడా చెప్తా, నరుల దృష్టికి నల్లరాయన బోల్తుందనే సామెత ఇక్కడ నిజమైందనమాట. ఈ కొండలోనే ఆ నాగలింగం చెక్కారు, అప్పుడు పగిలిన 3 గుర్తులు పలికి కనిపిస్తున్నాయి. మనోళ్ళు ఇప్పుడు ఏం చేసినారంటే వర్షం నిలబోకుండా సిమెంట్ కనిపించడం జరిగింది. ఈ విధంగా 3 చోట్ల పగిలింది. పగిలిన విగ్రహాలకి పూజలు చేయకూడదు. అప్పుడు రాజు ఉన్నాడు అచ్యుతరాయలు, ఆయన మధ్యలో లింగం తీసుకొచ్చి వేరే రాయిని ప్రతిష్ఠ చేపించేస్తాడు, బ్లాక్ స్టోన్ లింగం. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడంటే ఎదురుగా నంది ఉండాలి వాహనమని. అప్పుడు ఇంకా దీని ఎదురుగా ఊరి బయట పెద్ద కొండ ఉంటే ఆ కొండని నందిలాగా చెక్కినారు. మీరు టెంపుల్ చూసినాక ఇప్పుడు ఆ నంది దగ్గరికి వెళ్లి నందికి కుడి పక్కన రైట్ సైడ్ నిలబడి చూస్తే మనకి 7 హెడ్స్ కనపడుతుంది. అక్కడున్న నంది ఇప్పుడు లేపాక్షిలో ఉన్న నంది, ఇది వరల్డ్లోనే పెద్ద నంది. దీనికన్నా పెద్దది ఇంకెక్కడా లేదు. 16 అడుగుల ఎత్తుంది, 27 అడుగులు పొడవు. ఏకశిల్లో ఇది నంబర్ 1. సెకండ్ తంజావూర్ అని తమిళనాడులో ఉంది బృదీశ్వర టెంపుల్. 3rd చామండి హిల్స్ మైసూర్లో ఉంది. 4th బెంగళూరు బుల్ టెంపుల్లో ఉంది. మిగిలినవన్నీ చిన్న చిన్న నందులు. అక్కడికి వెళ్లి చూస్తారు, అక్కడ నుంచి ఈ 7 హెడ్స్ కనపడుతుంది. ఇంకా ఇక్కడ 7 రక్కమ్మగారులు ఉన్నారు సార్, నాగలింగం పక్కలోనే. ఈ 7 మంది వీళ్ళు సప్తమాతృక అంటారు. పార్వతీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. వాళ్ళ పేర్లు వచ్చి బ్రాహ్మి, వైష్ణవి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరిని. వీళ్ళు 7 అక్కదేవతలు. తిరుపతి దగ్గర ఒకటి ఉంది, శ్రీ కాళహస్తి అని ఉంది, 35 కిలోమీటర్ డిస్టెన్స్ లో. ఆ కాళహస్తి అనే గుడి ఈ లేపాక్షి టెంపుల్ కన్నా చాలా పురాతనమైంది. కాబట్టే ఆ స్టోరీని మనకు వాళ్ళు ఇక్కడ చెక్కి చూపించినారు. ఈ కొండపైన 3 లింగాలు కనబడుతున్నాయి. ఒక లింగానికి పైన సాలెపురుగు పూజేస్తాను, సాలెపురుగు అంటే స్పైడర్ పూజేస్తాను. ఇంకో మధ్య లింగానికి భక్త కన్నప్పని ఆయన, హంటర్ ఆయన పూజేస్తున్నాడు. ఇంకో లింగానికి, 3rd లింగానికి ఏనుగు పూజ చేస్తుంది, ఏనుగు తొండం కింద నాగపాము కూడా పూజ చేస్తుంది. 2 ఒకే లింగానికి పూజ చేస్తున్నాయి. శ్రీ కాళహస్తి అనేది సాంస్క్రిట్ వర్డ్. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగపాము, హస్తి అంటే ఏనుగు. ఆ 3 పూజ చేయటం వల్ల ఆ దానికి అట్లా పేరు వచ్చింది. ఆ పాతగుడి కాబట్టి అది మనకి ఇక్కడ వాళ్ళు శిల్పులు చెక్కి చూపెట్టడం జరిగింది. అదే దాని పక్కనే వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ గుడి ఈ దేవస్థానం కట్టించిండేది వీరభద్ర టెంపుల్. ఫస్ట్ స్టార్ట్ చేసిండేదే వినాయకుడి నుంచి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు మనం కూడా అంతే, ఏదైనా కార్యం చేయాలంటే మొదట వినాయకుని ఫోటో పెట్టి ఎలాగైతే పూజ చేస్తామో, ఈ టెంపుల్ కట్టేటప్పుడు విరూపన్న ఫస్ట్ ఈ కొండకే వినాయకుని చెక్కించి ఇతనికి పూజలు జరిపిన తర్వాత గుడి కట్టడం మొదలు పెట్టినారు. కింద వాహనం కూడా చూపించినారు, ఎలక వాహనం, మూషిక వాహనం. కళ్యాణ మంటపం ఇది, ఈశ్వర పార్వతికి కళ్యాణ మంటపం. ఎలా జరిగింది ఈశ్వర పార్వతి పెళ్లి? కైలాసంలో జరిగింది. ఆ స్టోరీ మనకి ఇక్కడ చూపించినారన్నమాట. ఇప్పుడు ఈశ్వర పార్వతికి పెళ్లి జరుగుతుంది. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? పార్వతీదేవి పక్కనే ఉంది. ఆ ఈశ్వరునికి బాసింగమని కట్టారు, మన ఇంట్లో కడతారు పెళ్లి కొడుకు. అట్లా ఈశ్వరునికి కట్టారు, పార్వతీదేవికి కట్టినారు. పక్కన ఋషి వచ్చినాడు, పెళ్లి జరిపిస్తాడు. ఈశ్వరుడు పార్వతి 4 వేలు పట్టుకున్నాడు. ఎందుకంటే 4 వేదాలున్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఉదాహరణ వేదం. అట్లా 4 వేదాలు 4 దిక్కులున్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఆ విధంగా 4 వేదాల సాక్షిగా, 4 దిక్కుల సాక్షిగా నేను నిన్ను భారీగా స్వీకరిస్తా ఉన్నానని అర్థం. ఈ మాదిరిగా ఈశ్వర పార్వతి పెళ్లి జరుగుతోంది కైలాసంలో. ఈ పెళ్లి జరిగేటప్పుడు కొంతమంది దేవతలు, ఋషులు, అష్టదిక్పాలకులు వాస్తు ప్రకారం ఎవరెవరు ఆ ఎమ్మూల్లో కూర్చోాలో ఆ మాదిరిగా వచ్చి ఇక్కడ కళ్యాణ మఠంలో వచ్చి కూర్చున్నారు. మొదట ఈశ్వరునికి అలంకారం చేసినారు. ఇక్కడ అలంకారం చేస్తే ఎలా ఉంటాడు పెళ్లి కొడుకుగా చూపించినారు. ఆ ఈశ్వరునికి కాళ్ళు కడగాలని చెప్పేసి వాళ్ళ అత్త వచ్చింది, పార్వతీ తల్లి మైనాదేవి పూలు తీసుకుని వచ్చింది. పార్వతీ తండ్రి వచ్చినాడు హిమవంతుడు, చెంబులో నీళ్లు తీసుకుని అల్లని కాలు కడదామని. ఆయన కూడా ఈ కాలు కడడానికి వచ్చినాడు. ఆయన ఒక పిల్లర్లో ఉన్నాడు. మళ్ళీ దేవేంద్రుడు ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. దేవేంద్రునికి చేతిలో వజ్రాయుధం ఉంది, ఐరావతం వాహనం పైన అతను వచ్చినాడు. అగ్నిదేవుడు, అగ్నికి 2 తలలున్నాయి, అగ్నిమూల్లో ఉన్నాడు. అతను గొర్రె వాహనం పైన వచ్చి ఆయన ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా యమధర్మరాజు వచ్చి దక్షిణానికి నిలబడ్డాడు, వెనుపోత వాహనం పైన వచ్చినాడు. ఇంకా అతని పక్కనే వశిష్ఠ మహాముని ఋషి కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. వశిష్ఠ వచ్చాక ఇంకా ఆపోజిట్ లో, వశిష్ఠునికి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఎదురుగా విశ్వామిత్రుడు కూడా ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా వానదేవుడు వచ్చినాడు ఆయన.

పడమర పక్క నిల్చున్నాడు క్రోకడైల్ మొసలి వాహనం పైన ఆయన వచ్చి ఈ కళ్యాణ మండపంలో ఉన్నాడు. మళ్ళా బృహస్పతి అని దేవతలకి గురువు, ఆయన ఈ పెళ్లికి అటెండ్ అయినాడు. మళ్ళా మూడు తల్లు ఉండేవాడు దత్తాత్రేయుడు, శ్రీ మహావిష్ణువు, వాయుదేవుడు వాయుములో వచ్చిన పడ్డాడు. అతను జింక వాహనం పైన వచ్చినాడు. ఇంకా ధనాధిపతి కుబేరుడు గుర్రం వాహనం పైన ఆయన వచ్చి ఈ పెళ్లికి అటెండ్ అయినారు. వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళంతా ఈశ్వర పార్వతి పెళ్లి కైలాసంలో జరిగేటప్పుడు వీళ్ళంతా హాజరైనారు. వీళ్ళందరి సమక్షంలో అక్కడ పెళ్లి జరిగింది. అది మనకు అట్లాగే శిల్పులు ఇక్కడ చెక్కి ఈ కళ్యాణ మండపంలో చూపించినారు. ఈ పెళ్లి మెయిన్ జరిపిస్తా ఉండేది ఎవరంటే బ్రహ్మదేవుడు అనమాట, పంచముఖ బ్రహ్మ. ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు ఈశ్వర పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ. ఆయన వాకిట్లో నిలబడేసి వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటా అన్నాడు పంచముఖ బ్రహ్మ. ఈ విధంగా కైలాసంలో జరిగిన పెళ్లి మనకి చూపించినారు. ఇంకా ఇక్కడ ఒకటి లతామంటపం ఉంది. లతామంటపం అంటే లతలు అంటే తీగలు, తీగలంటే డిజైన్. అక్కడ లోపల మనం నాట్య మంటపంలో పెయింటింగ్ లో డిజైన్స్ 450 డిజైన్లు చూసినా, అట్లాగే ఇక్కడ ఈ లతా మంటపంలో పిల్లర్స్ లో చెక్కినారు వాళ్ళు 280 డిజైన్లు ఉన్నాయి. ఏ ఒక్క డిజైన్ డబల్ రిపీట్ గాలే, 500 ఇయర్స్ బ్యాక్ అవన్నీ ఓల్డ్ డిజైన్స్, మనకి ఇప్పుడు అవి లేటెస్ట్ డిజైన్. 280 డిజైన్లు ఈ లతా మంటపంలో మనకు కనబడుతున్నాయి. దీనిలో మనం ఇప్పుడు ధర్మవరం అంతా ఈ డిజైన్లు కాపీ కొట్టేసి ధర్మవరం పట్టు చీరలు అని వాళ్ళు చెప్తారు. కంచి వాళ్ళు ఆ డిజైన్లు వేసి కంచి చీరలు అంటారు. ఇక్కడ మాత్రం లేపాక్షిలో ఉన్నాయి కాబట్టి లేపాక్షి డిజైన్లు, లేపాక్షి బాడలు అనేసి చెప్తాం.

0: అనంతపురం నుండి లేపాక్షిని చేరుకోవటానికి రెండు రోడ్డు మార్గాలున్నాయి. ఒక మార్గం అనంతపురం హిందూపురం మీదుగా లేపాక్షి చేరుకోవచ్చు. మరొక మార్గం అనంతపురం బెంగళూరుకు వెళ్లే 7వ నంబర్ జాతీయ రహదారిలో కొడికొండ చెక్పోస్ట్ నుంచి హిందూపురం వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరం వరకు వెళితే లేపాక్షిని చేరుకోవచ్చు. లేపాక్షి రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి, సహకారం శ్రీ ఏ హరికృష్ణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట మువ్వగోపాలుడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వరులు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర, శ్రీనివాస్, శేఖర్, వెంకటేశం, బ్రహ్మయ్య వీరంతా కోరుతున్న పాట పులిబిడ్డ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటని కోరుతున్నారు. సాహిత్య సంవిటరు చంద్రరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: ఉంది మనసుంటే బచ్చివాలు నా పక్కన.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: శ్రోతల అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాల నాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట ఆమె కథ చిత్రం కోసం జి ఆనంద్, పి సుశీల్య పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వెటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: కార్యక్రమంలో తర్వాత వినండి సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యం సంగీతం మాస్టర్ వేణు. పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, నవీన్ కుమార్, భారతి వీరందరి కోరికపై సిరి సంపదలు చిత్రం నుంచి ఈ పాట.

0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Kinex 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros. Something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia. Movement that inspires.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాత వినండి. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుంచి దుర్గయ్య లావణ్య లక్ష్మణ్.

మీనా, లోకేశ్వర్, విశ్రాంత్, జగన్, రాజేశ్వర్, రజని, వెన్నెలమ్మ వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట శ్రీవారికి ముచ్చట్లు చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పొలిరయ్య, సురేఖ, సంధ్య, హర్షిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వన

అభిలాష కార్యక్రమం రేపు ఇంతవరకు. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

గుడ్ల ఉత్పత్తి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఉపాధి వనరులు పెరుగుతున్నాయని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ ప్రోత్సాహకాలు కల్పిస్తూ 2026-29 పౌల్ట్రీ అభివృద్ది విధానాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 3 కొత్త పోర్టులను రాష్ట ప్రభుత్వమే అభివృద్ది చేయడాన్ని మహారాష్ట మంత్రి నితేష్ రాణే ప్రశంసించారు. మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ నేతృత్వంలో ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో నిన్న భేటీ అయింది. అంతర్జాతీయ పర్యాటక రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికత, ఇతర ఉత్తమ విధానాలను రాష్ట పర్యాటక అభివృద్ది కోసం అమలు చేయడానికి కృషి చేస్తానని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్పెయిన్లో నిర్వహిస్తున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పర్యాటక రంగ నిపుణులతో నిన్న ముఖాముఖి నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పర్యావరణ హితమైన ఖనిజాన్వేషణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన ఖనిజాన్వేషణ పరిశోధన ఆవిష్కరణల ట్రస్ట్ మెరిట్ పాలక మండలి 2 సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. క్షయవ్యాధి నిర్మూలనను ప్రజా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని నిన్న మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. రాష్టంలో ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏలూరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 5261 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి హర్ విల్లు ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి పెళ్లి సందడి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మీ అందరూ క్వశ్చన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి నేను కూడా ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగాలనుకుంటున్నాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక ప్రపంచ జానపద దినోత్సవం ఎప్పుడు, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ సీతారామం అనమాట. సో దానికంటే ముందు ఒక స్మాల్ కమర్షియల్ కూడా వచ్చేస్తుంది, అది కూడా వినేసేయండి.

0: పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ప్రపంచ జానపద దినోత్సవం ఎప్పుడు అని చెప్పి. మరి దీనికి సంబంధించి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. అలాగే ఎం నరేష్, రోజా వీళ్ళందరూ కూడా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు బోధాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ అంటూ చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు

ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి. అంటే మీరు పంపించిన వాటిలో ఒక్క నెంబర్ సరి చేస్తే కరెక్ట్ అయిపోతుంది అనమాట మీ ఆన్సర్ అయితే. మంత్ కూడా కరెక్టే చెప్పారు, ఆ డేట్ ఒక్కటే చూసుకోవాలి. అలాగే శివశ్రీ ఫణి వీళ్ళందరూ కూడా అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరేమో డేట్ కరెక్ట్ గా పంపించారు, మంత్ రాంగ్ పంపించేశారు, కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత ఫ్రమ్ ఒయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మాధవి ఆంజనేయులు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారనమాట. ఓకే ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వాసు కొండపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి చెప్పేస్తా. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ అంటే వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ ఏంటి, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ 22 అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేస్తాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇందాక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేస్తారు. మరి చూద్దాం అసలు ఎంతమంది విన్నారు, దీనికి ఆన్సర్ ఎంతమందికి తెలుసు, అవన్నీ ముందు మీరు నాకు చెప్పాలి అంటే నేను క్వశ్చన్ అయితే అడగాల్సిందే కదా. తొలిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది? సో ఇది అనమాట, మళ్లీ అడుగుతున్నా ఇంకొకసారి, తొలిసారిగా అంటే అసలు మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే సర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట నారీ నారీ నడుం మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in BN Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia. Movement that inspires.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Konnect 2.0 and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
2: Kia, movement that inspires.
3: స్టూడియోలో సమయం 10:32 32 సెకండ్లు. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

మనమైతే ఉన్నాం హరివిల్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ అయితే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది కదా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట వీర రాఘవమ్మ, రేఖ గారు, రేఖ, సాయి, మోనిక వీళ్ళందరూ అనమాట. సో క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నరని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ముబ్బల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక వాసు కొండపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే ఎవరు అంటే మోనిషా అనమాట. ఓకే, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తమిళనాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా దేశాయిపేట వేటపాలెం నుంచి అనమాట శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా కోల నాగలక్ష్మి నందివెల్గు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు. చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు అనమాట. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సిరిగిరి రామ్ప్రసాద్ అనమాట మార్కాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అందరికి అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గౌతమ్ చౌదేపల్లి నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాలీ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు. శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక భవానీనగర్ అనంతపురం నుంచి, ఓకే, ఎవరు సంకేపల్లి సిస్టర్స్ అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది చెప్పేస్తా. అండ్ ఇంకా రాజశేఖర్ గారు ఎన్బీకే బీవీ నగర్ నెల్లూరు నుంచి అనమాట క్వశ్చన్.

క్వశ్చన్స్ అంటున్నారు, క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరైతే నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ నుంచి వీక్షిత రామలమ్మ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక తొలిసారిగా హైడ్రోజన్ రైల్ని ప్రవేశపెట్టిన దేశం ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో జర్మనీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం, మరి అంటే ఇందాక క్వశ్చన్ వినలేదు అని చెప్పి అడిగిన వాళ్ళ కోసం, సో ఈ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి దీనికి ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, దాని తర్వాత మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది? ఇదే అయితే క్వశ్చన్ అయితే ఇదే. మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతా. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆది మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

మనమైతే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు అనమాట. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వారి గారు, ఇంకా ఫాతిమా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హైదరాబాద్ నుంచి షణ్ముఖి అంటూ పంపించారనమాట. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, దేశాయిపేట వేటపాలెం నుంచి శివ శ్రీఫణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్, వెంకటాచలపతి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే గనక, మహబూబ్ నగర్ నుంచి రవీంద్రారెడ్డి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట మార్కండేయ లక్ష్మి, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు గుడ్ మార్నింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, వాణి అనమాట, ఎక్కడి నుంచి అంటే గనక బ్రహ్మపూర్ అని పంపించారు. సో పైన ఒరిస్సా అని పంపించారు. ఎనీవే వాణి గారు మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన, అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రెండు కూడా చెప్పేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకి దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ని తీసుకొచ్చింది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బడి కోసం అనే పోర్టల్ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది సంగతి, అది మరి ఇవాల్టి హర్వీళ్ళు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఇప్పుడైతే హర్వీళ్ళు ప్రోగ్రామ్కి టూ బ్యూటిఫుల్ సాంగ్స్తో అనమాట, కళ్యాణ వైభోగమే, దాని తర్వాత జాను, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్తో హర్వీళ్ళు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పాసు పుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సంక్షేమం అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి కాల్దరి గ్రామాల వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి పులి సంచారంపై ఆయా గ్రామాల్లో ప్రజలు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 6 గాయాలయ్యాయి. తిరుపతి నుంచి శ్రీశైలంకు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 2 జనగణన ప్రక్రియకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో రాష్టస్థాయి సదస్సు జరగనుందని సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్9 స్విట్జర్లాండ్లో బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా, సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. మరి ఈ రోజు ఒక డైరెక్టర్ బర్త్డే ఉంది, సో అందుకని ఆ డైరెక్టర్ కి సంబంధించిన కొన్ని సినిమాల కబుర్లు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా విషయం ఏంటంటే, యంగ్ హీరోస్ నుంచి అగ్ర హీరోల వరకు తన మార్క్ టేకింగ్ తో సూపర్ హిట్ మూవీస్ అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్, మాస్ మేకర్ వివి వినాయక్ బర్త్డే స్పెషల్ గా ఈ రోజు ఆయన సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11 hours 11 minutes 46 seconds లో ఉంది ది క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఆది ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా అని చెప్పొచ్చు. వినాయక్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక 10 సినిమాల అనుభవాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం. తన పేరెంట్స్ చావుకి కారణమైన విలన్ కి యంగ్ హీరో తొడకొట్టి ఎదురెళ్లటం. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్ తో పాటు వినాయక్ పేరు కూడా టాప్ లిస్ట్ లో స్థానం దక్కించుకుందన్నమాట. సో ఈ సినిమాకు మణి శర్మ బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే అందించారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. టిప్పు పాడినటువంటి పోతుల రవికిరణ్ గీతం మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తగ్గనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. 2003లో ఠాగూర్ మెగాస్టార్ తో చేసినటువంటి వండర్, జరుగుతున్న అవినీతి అన్యాయాలపై తిరగబడుతున్న ప్రొఫెసర్ గా చిరంజీవి గారిని అద్భుతంగా చూపించారు. హాస్పిటల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి దాన్ని మూసివేయించడం, తన భార్యతో పాటు ఎందరో ప్రాణాలని బలి తీసుకున్న బిల్డర్ ను చివరికి ఎలా మట్టుపెట్టాడు అన్నది ఈ సినిమా కథాంశం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వినాయక్ అద్భుతమైన టేకింగ్, తమిళ రీమేక్ మూవీ అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పెద్ద హీరోతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ఠాగూర్ సినిమా. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దాట్ ఠాగూర్ చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి శుద్ధాల అశోక్ తేజ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:22:23 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి విక్టరీ వెంకటేష్ గారితో తెరకెక్కించినటువంటి లక్ష్మి 2006 లో రిలీజ్ అయింది సినిమా. సో వెంకటేష్ గారి ఇమేజ్ ను డబుల్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. తనను పెంచిన కుటుంబం కోసం ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ దిగమింగుకుని కత్తి పట్టి విలన్స్ ను వేటాడిన విధానం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. వెంకటేష్ యాక్షన్ ఎమోషన్స్ మాక్సిమం వాడేసుకున్నారనమాట వినాయక్ గారు. అండ్ వెంకటేష్ బ్రహ్మానందం మార్క్ టైమింగ్ కామెడీ ఉంటుంది చూడండి ఈ సినిమాలో. సో చాలా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు కామెడీ అండ్ వెంకటేష్ గారు ఈ కాంబినేషన్ కాదు, అసలు వెంకటేష్ గారు మా వేణు మాధవ్ అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమా అంతా కూడా. ఏంటంటే లైక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో కామెడీ ఎంత ఈక్వల్ గా ఉంటుందో, సాంగ్స్ ఎంత బాగుంటాయో అండ్ ఫైట్స్ కూడా సెంటిమెంట్ కూడా అనమాట ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ప్రతిదీ కూడా మాక్సిమం కావాల్సినంత అనమాట ఈక్వల్ సమపాలలో ఉంది అని చెప్పొచ్చు. సో అండ్ అడిషనల్ గా రమణ గోగుల పాటలు ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ చేశాయి అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బట్ బిఫోర్ దట్ లక్ష్మీ చిత్రం నుంచి ఒక పాట విన్నాం, రాజేష్ గంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ చంద్రబోస్ గారు రాసినటువంటి పాట. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:28:30 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, వినాయక్ గారు మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150. ఈ సినిమా అనగానే అందరికి ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తాయి కదా, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో అందించారు వినాయక్. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, కామెడీ టైమింగ్ అన్ని కూడా సమపాళ్లలో ఉంటాయి. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 20 ఇయర్స్ బ్యాక్

చిరంజీవి గారు ఎలా ఉన్నారో అలా దింపేశారు వినాయక్. రైతుల కష్టాలను తీర్చడానికి ఒక కామన్ మ్యాన్ చేసేటువంటి పోరాటంలో ఒక చిరుని చూస్తాం, అండ్ అతని స్థానంలో దొంగతనాలు చేసే మరో చిరు. ఇలా డ్యూయల్ రోల్లో చిరు యాక్టింగ్ కేక అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా. అండ్ అడిషనల్ గా అదనపు ఆకర్షణగా నిలిచింది డిఎస్పి మ్యూజిక్. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఖైదీ నంబర్ 150 చిత్రానికి నకాష్, అజీజ్, జాస్మిన్ పాడినటువంటి డిఎస్పి పాట వచ్చేస్తుంది. డిఎస్పి కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

11:35 41 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మాస్ మహారాజా రవితేజ వినాయక్ కాంబోలో 2008 లో వచ్చిన కృష్ణ విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కోసం రవితేజతో కత్తి పట్టించారు వినాయక్. సో సినిమా కథను పోర్ట్రే చేసిన విధానం, ఫైట్స్, సాంగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, అన్నింటిలోనూ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారనమాట వినాయక్ అయితే. అండ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. అండ్ చక్రి చక్కటి మ్యూజిక్ అందించారు. ఇక బ్రహ్మానందం గారి కామెడీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అండ్ ఆ తర్వాత ఇంకొకసారి అంటే వన్స్ అగైన్ మన ఎన్టీఆర్ తో యాక్టింగ్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమా అందించారు, అదే అదుర్స్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు కదా. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మి మార్క్ కామెడీ, ఏ పొట్టనోళ్ళు ప్రేమించకూడదా అంట. సో ఎన్టీఆర్ గారితో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ని అందించి ఫ్యాన్స్ కి కడుపు చెక్కలయ్యే అంటే కడుపుబ్బా నవ్వించేలాగా చేశారనమాట వినాయక్. అండ్ అలాగే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అదుర్స్ సినిమా. చారి ఈ జనరేషన్ లో ఇలాంటి గెటప్ వేయాలంటే అది ఎన్టీఆర్ఏ అన్నట్టు ప్రూవ్ అయ్యింది కూడా. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అదుర్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో తర్వాత దిల్ యంగ్ హీరో నితిన్ తో పంచ్ డైలాగ్స్, పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఆ హీరోయిజం ను చూపించి నితిన్ ఒక స్టార్ హీరోగా ఎదగడానికి కారణమైన సినిమా అందించారు వినాయక్. చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయటం, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయడంలో వినాయక్ సక్సెస్ సాధించారు. అవునంటే కాదని, వద్దు అంటే చేస్తా అనే క్యారెక్టర్లో ఉన్న హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఎలా తన లవ్ సక్సెస్ చేసుకున్నాడు అనేది కథ. మరి ఈ సినిమాలో తెలివిగా ముందుకు వెళ్లిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒక హీరో చేత ఫుల్ లవ్ అండ్ కామెడీ, మరొక హీరో చేత ఫుల్ మాస్ అండ్ యాక్షన్. అభిమానులకు అంటే ప్రేక్షకులకు 100% కావాల్సింది ఇచ్చి పడేశారనమాట. సో రామ్ చరణ్ తో ఒక బీభత్సమైన యాక్షన్ మూవీని అందించి సక్సెస్ అయ్యారు వినాయక్. ఇక బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్, వీళ్ళ కామెడీ సీన్స్ ఎంత రేంజ్ లో ఉండే, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పటికి కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. కంచవేంటి ఎంత ఉంది అని, ఎంత ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అంటాడు. సో లోపలికి వెళ్లగానే సంతకం పెట్టమంటారు, సంతకం పెట్టగానే చాక్లెట్ ఇస్తారు, పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపలే ఉంటాయి అంటారు. సో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి అనమాట ఈ కామెడీ సీన్స్ కూడా. సో అండ్ యాక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గదు, అంత రేంజ్ లో ఉంటుంది అనమాట. సో వినాయక్ అనగానే మాస్ డైరెక్టర్ అనే పేరు అయితే తెచ్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకొక సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం.

దిల్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక తర్వాత బాలయ్యతో ద్విపాత్రాభినయం చెన్నకేశవరెడ్డి.

అగాప్రతీకారాలతో రగిలే తండ్రిని మంచి మార్గంలోకి తీసుకురావాలనే కొడుకు. చివరికి తండ్రి వెళ్తున్న దారే గొప్పదని తెలుసుకోవడం. ఎమోషనల్ గా సాగుతుందన్నమాట సినిమా అంతా కూడా. అండ్ వినాయక్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా చెన్నకేశవరెడ్డి

0: నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, చిన్మయి శ్రీపాద అండ్ ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:17:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరు జాబ్ చేస్తున్నారా? అయితే ఆఫీస్లో కొన్ని నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా మీరు చేస్తున్నటువంటి జాబ్ కోల్పోయే డేంజర్ ఉంది. అవేంటంటే, కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. అంటే వర్క్ చేసేటప్పుడు కొన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారనమాట. ఇలా చేయటం వల్ల చేస్తున్న జాబ్ కాస్త పోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ రోజులు ఆ జాబ్ లో ఉండలేరు అనమాట. సో ఇలాంటి ప్రవర్తన గనక మీ చుట్టూ ఉన్న వాళ్లలో మీరు, అంటే మీరు మీలో ఉంది అన్న విషయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు మీ మధ్య అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట. వీళ్ళు కరెక్ట్గా చేయలేరు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ మీకు ఏదైనా వర్క్ అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదనమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోయేలాగా చేస్తుంది. ఇది కూడా ఏంటంటే జాబ్ కోల్పోవడానికి ఒక రకంగా దారి తీస్తుంది అనమాట. ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్.

0: కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

తరిల్లేలా బొట్టిలో నిరగటమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లెల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెద్ద

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12:29:35 లో ఉంది బీ క్లాక్. స్టూడియోలో సమయం 12:30 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరు సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాలవారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్దిపదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భీ, సైనిక్ భీ స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతీక నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకిత భావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకిత భావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన, బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞత తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: Tamil Nadu, Puducherry, Paschim Bengal lo 5 assembly sthanalu, Assam lo oka lok sabha sthanam idarani upayennikala vote lekkimpu konasagutondi. Mangalavaram polling jarigina 5 assembly sthanallo Tamil Nadu lo Madhurantakam, Dharapuram, Puducherry lo Tattanchavadi, Paschim Bengal lo Rajinagar, Nandigram alage Assam loni Nagav lok sabha sthanam unnai. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్టాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు రాష్టాల

ఫిర్యాదులన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినట్టుగాను కొన్ని బీమా కంపెనీలకు అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెళ్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సుభాష్ ని పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది. బీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ముఖ్యంగా ఆదాయం పొందడానికి అదే దారి అయినప్పుడు. సో జాబ్ ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే

ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఏంటంటే యాక్టివిటీస్ లో పాల్గొనకపోవడం, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు యాక్టివిటీస్ అనౌన్స్ చేస్తారు కదా, అలాంటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ముందుకు రాకపోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల జాబ్ కోల్పోవాల్సి వస్తుందన్నమాట. అలాగే ఆఫీస్ ఇంటర్నెట్ లో జాబ్ పోర్టల్స్ బ్రౌజ్ చేయడం ఇలాంటివి ఏంటంటే పెద్ద ఇష్యూ అవుతాయి, అంటే సమస్యగా మారుతాయి అన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ కూడా జాబ్ కోల్పోవడానికి కారణం అవుతాయి. ఒకవేళ మీరు చేసే వర్క్ లో బోర్ ఫీల్ అయినప్పుడు సినిమా చూడాలనిపించి చూడటం, లేదంటే డౌన్లోడ్ చేయటం, ఇలాంటి అలవాట్లు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయన్నమాట. సో అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పిన, చాలా మంది చేసే పొరపాటు లేట్ గా రావటం. దీనివల్ల మీ తోటి ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతారు చెప్పండి. కొంచెం ఆలోచించండి, ఎప్పుడో ఒకసారి లేట్ గా వచ్చి త్వరగా వెళ్తే సమస్య ఉండదు, కానీ ప్రతిరోజు అలాగే రావటం వెళ్ళడం జరిగిందంటే మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కదా. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

12:51 మినిట్స్ 10 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ఆఫీస్ కి సంబంధించినటువంటి చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో యాక్చువల్గా ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్స్ గనక మీ తోటి ఉద్యోగులతో ఉంటే, అంటే అనవసరమైనటువంటి చర్చలు ఇంకా మీపై వ్యతిరేకతకు ఇవన్నీ కూడా కారణం అవుతాయి అన్నమాట. సో మిమ్మల్ని గుర్తించేలాగా చేస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా మసులుకోవాలి, ఇలాంటి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండండి. ఇంకా ఆన్లైన్లో ఎక్కువగా గడపడం, వర్క్ ప్లేస్లో రిలాక్స్డ్గా ఉండటం, సోషల్ వర్కింగ్ సైట్స్లో అప్డేట్స్ ఇవ్వటం, ఇలాంటి అలవాట్లు మీ జాబ్ కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఒకవేళ మీరు గనక ఇలాంటి పొరపాట్లను బై మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి వీటికి దూరంగా ఉండండి, లేదంటే మీకే డేంజర్. మరి ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నో మీకోసం పెద్ద మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాసుపుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ

శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వివరించనున్నారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక సాధనాలు కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష చేస్తారు. క్షయవ్యాధి నిర్మూలనను ప్రజా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని నిన్న మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. కామన్వెల్త్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అభినందించారు. జి కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మనవీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 5261 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించకముందే కోస్తాను వాయుగుండం తుఫాను తాకనుందని, వీటి ప్రభావంతో ఈ నెల 15 తర్వాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వివిద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:04:42 లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి మగువలు ఇప్పుడు అంతరిక్షంలోనూ కాలుమోపుతున్నారు. సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఓర్పు సహనం పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. మరి మల్టీ టాస్కింగ్ లోనూ మహిళలే మెరుగ్గా రాణించగలుగుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు అంటే ఇది అంత ఈజీ ఏం కాదు. కానీ లైఫ్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అటు ఇంటి పనిని ఇటు ఆఫీస్ పనిని సో రెండింటినీ కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేమాట. దీనికోసం ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1:11:47 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి జాబ్ చేసే మహిళలకు ఇంటి పని ఆఫీస్ పని రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే ఇంటి పని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్లేప్పటికీ తలప్రాణం తోకొచ్చేస్తుంది కదా. మరి ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి మార్నింగ్ లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంటుంది. ఇటు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అండ్ భర్త పిల్లలకు లంచ్ ప్యాక్ చేసుకోవాలి, కాస్త భోజనం బాక్స్ లో హడావిడిగా సర్దేసుకుని ఆఫీస్కి పరిగెట్టేయాలి. చాలా మంది లేడీస్ చేసే పని ఇదే కదా. మరి ఆఫీస్లోనూ అంతే పని ఉంటుంది, అటు వర్క్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఏది సరిగా నిర్వహించలేకపోయినా సమస్యలనేవి తప్పవు కదా. మరి వర్కింగ్ ఉమెన్ కు ఇంటి పని ఒక టాస్క్ అని చెప్పాలి. ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఏమాత్రం రుచి తగ్గకుండా భోజనాన్ని రెడీ చేయాలి, ఇల్లు చిన్న మరక లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. మరి ఆఫీస్ పనుల్లో కూడా ఏమాత్రం తేడా వచ్చినా కూడా బాస్ నుంచి మాట వచ్చేస్తుంది కదా. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే తెలుసుకోవాల్సిందే.

సో అందులో ముఖ్యంగా ఏంటంటే ముందుగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో రేపు రెడీ చేసే వంటల గురించి ముందుగానే అంటే ముందు రోజు రాత్రి ప్రణాళిక వేసేసుకుంటే చాలా వరకు ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ లేచాక ఏం చెయ్యాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మరి ఏం వండాలబ్బా అని ఆలోచనలో పడ్డాం అనుకోండి, మిగిలిన పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అనమాట. అదే కనుక ముందు రోజు డిసైడ్ అయ్యి వాటికి కావాల్సిన సామాన్లు కూడా రెడీగా పెట్టుకుంటే పని ఫటాఫట్ అయిపోతుంది. సో సెలవు ఉన్న రోజున కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ వంటింట్లో వాడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట. లైక్ టీ, కాఫీ, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పరెంట్ డబ్బాలో వేసుకుంటే ప్రతిసారి కూడా వెతుక్కునే పని ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఓజీ మూవీ నుంచి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నరసింగోల్లో

0: నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు అలాంటి వాటికి ఈ నరసింగోల గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీహోల్డ్ చేసి రైతులకు రైతువారీ పట్టా అందించడానికి, పట్టాదారు పాస పుస్తకాలు అందించడానికి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదారు పాస పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట స్థాయి ప్రధాన జనగణన అధికార సమాపేశం కొనసాగుతుంది. జనాభా గణన 2వ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమాపేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమాపేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జే నివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్, జనాభా గణన నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట వ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్చంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది.

0: ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: ఏక్ కార్యక్రమ్ జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. వివిధతాఓ సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలీ చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాఓ కో కే సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కే బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా ఏక్ రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎంఓయూ కరే పైర్ బనాయే.
0: రాష్టంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ఎక్స్వే దిగ్గా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డు చౌకైన నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్టీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ఆధునీకరించేందుకు పౌల్టీ డెవలప్మెంట్ పాలసీ 2026-29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం, ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్, తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇళ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్లానింగ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ ఇలాంటి పిండి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చిటికలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఎప్పుడు మనకి ఎగ్ ఒకటి, బ్రెడ్ ఒకటి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ తిన్న గిన్నెలు, ఆ ప్లేట్లు మార్నింగ్ వరకు అలాగే ఉంచకండి. ఉదయం చేసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేస్తే టైం కాస్త ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో గిన్నెలు అప్పటికప్పుడే శుభ్రం చేసేసుకుంటే ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వటంతో పాటు తిన్న వెంటనే మనం పడుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఖాళీగా ఉన్న టైంలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, రెడీ చేసుకునే ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, టొమాటో ప్యూరీ కానీ, పులిహోర పేస్ట్ కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే ఒక 15 డేస్కి సరిపడా చేసుకుని స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిని మనం చాలా కూరల్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంటి పని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక ఆఫీస్ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ బాంబే చిత్రం నుంచి రెమో పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: BFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:38:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం కదా. ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే పనితీరు కూడా సులభంగా ఎలాంటి విసుగు లేకుండా పూర్తయిపోతుంది. జీతం ఎక్కువగా ఉంటే చేసే జాబ్ హ్యాపీగా ఉంటుందని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లతో పోల్చితే తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగులే ఎక్కువ ఆనందంగా పనిచేస్తున్నారని రీసెంట్ స్టడీస్ కూడా స్పష్టం చేశాయి. కొందరు పై అధికారుల మెప్పు కోసం అతిగా పనిచేస్తూ, పనిచేస్తున్నట్టుగా నటిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. బట్ తమ నైపుణ్యాలకు సంబంధం లేని పనులు కూడా చేసేస్తూ ఉంటారు. దీనివల్ల అటు పని చేయలేరు, ఇటు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీపై నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనిని సక్రమంగా చేస్తే చాలు. ఆఫీసులో మీ బాస్తో, కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండండి. అలా ఉంటే ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్ ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆత్రేయ గీతం. ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మహర్షి చిత్ర నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి కృష్ణమూర్తి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 1 hour 50 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం ఇక ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మహిళలకు కత్తి మీద సామె. వర్క్ ప్లేస్ బాగుంటే ఎలా

ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీస్ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. ఆఫీస్ వాతావరణం అండ్ మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎంత బాగుంటే మన కెరీర్ను అంత బాగా ఎంజాయ్ చేయగలం. ప్రొఫెషనల్ లైఫ్ సంతృప్తిగా సాగాలన్నా, సక్సెస్ఫుల్గా సాగాలన్నా కూడా వర్క్ ప్లేస్, అక్కడ స్టాఫ్ను బట్టి అదంతా కూడా సాధ్యమవుతుంది. సో మీరు కూడా స్టే పాజిటివ్. అండ్ మరీ ముఖ్యంగా ఆఫీస్ విషయాలు ఆఫీస్ గేట్ దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్ళండి. ఇంట్లో విషయాలు ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీస్కి రండి. అప్పుడు మాక్సిమం మీరు ఎక్కడి వర్క్ని అక్కడ 100కి 100% సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు అండ్ హ్యాపీగా ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మెంటల్ పీస్ కూడా ఉంటుంది. రైట్ నౌ మీకోసం మరణం మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీ సుశీల అలిపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 34 minutes 39 seconds లో ఉంది బి క్లాక్ అండ్ సండే సందడి ప్రోగ్రామ్ కోసం అందరూ రెడీగా ఉన్నారు కదా.

మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488144 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, సో ఒక హీరోయిన్ ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ ఎవరు? గెస్ చేసి 8662488144 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

2:41:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, కొంతమంది లిజనర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. క్లియర్ గా ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్న ఏంటనేది. ప్రభాస్ కి తల్లిగా, ప్రభాస్ తో హీరోయిన్ గా చేయలేదు ఇవిడ, ఓకేనా? ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ అని అడిగాను. చాలా మంది ఫస్ట్ అనుష్క దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే బాహుబలి అని. సో క్లియర్ గా చెప్తున్నాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు, ఓకే, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ మాస్ మహారాజా రవితేజతో మాత్రం హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎవరా హీరోయిన్ అని అడిగాను, చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ మెసేజ్ మనకి నంద్యాల నుండి పర్ష మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పద్మ ప్రియ తెనాల నుండి మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్. ఓకే, ఆన్సర్ పంపించిన వాళ్ళ మెసేజెస్ మాత్రమే చూస్తున్నాను నేను. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి విజయలక్ష్మి చేశారు పెదకొండూరు నుండి, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి. అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్, అది నేను ఆల్రెడీ చెప్పాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు ఆ హీరోయిన్, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ రవితేజతో మాత్రం హీరోయిన్ గా చేశారు ఎవరని అడిగాను, కొంచెం ఆలోచించండి. అండ్ జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా చేశారు ఈవిడ. సో ఇప్పుడు వచ్చేస్తే ఆన్సర్స్ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, వెల్కమ్ జో అంటూ అండ్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంగళగిరి నుండి యశోద అనుష్క అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్, నేను చెప్పాను కదా హీరోయిన్ గా కాదు ఓన్లీ తల్లిగా మాత్రమే. మౌ మండలం కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి నంది వెలుగు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రమ్యకృష్ణ అనుకుంటున్నాను అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రవితేజ అని చెప్పాను కదా నేను. అండ్ కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు అనుష్క అంటూ, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ రవితేజ రమ్యకృష్ణ అనుష్క ఎక్కడండి, అనుష్క ఓకే చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. నేను ప్రభాస్ తో ఓన్లీ తల్లిగా మాత్రమే యాక్ట్ చేశారు, హీరోయిన్ గా కాదు అని చెప్పాను. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సందర్శనానికి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే, అయ్యో ప్రభాస్ కి తల్లి ఎక్కడండి, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ రాజౌళి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి సీను మెసేజ్ చేశారు అనుష్క అంటూ, కాదండి. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రమ్యకృష్ణ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీబీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రాణి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, ఎస్ రైట్ ఆన్సర్ సెకండ్ ది. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, బాహుబలి తల్లి బంగారాజు భార్య రవితేజకు రమ్యకృష్ణన, ఎలా శ్యామ్ రాంగ్ ఆన్సర్ కదా అది, అది కాదు. ఓకే నేను చాలా క్లియర్ గా చెప్పాను ప్రశ్న అయితే. ప్రభాస్ కి తల్లిగా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారని, జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారని చెప్పాను. అండ్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి జయసుదంట, అయ్యా బాబోయ్, ఓహో మీరు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో, అది మదర్ క్యారెక్టర్ కదా. అండ్ ప్రభాస్ తో ఎక్కడ అసలు, ఓకే. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రాజు ఎన్బీకే బీవీ నగర్ అంట, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు అనుష్క అంటూ, కాదు కదా. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రమ్యకృష్ణ అంటున్నారు, ఎందరు రమ్యకృష్ణ గారే అంటున్నారు. రవితేజ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిందా?

మూవీ. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎస్ మూవీతో సహా కరెక్ట్ గా పంపించారనమాట. వీర రాఘవమ్మ, సాయి రేఖ, మౌనిక పోరంగి నుండి మెసేజ్ చేశారు. ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, నేను చెప్పేస్తాను. రవితేజతో హీరోయిన్ గానేమో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అండ్ ప్రభాస్ తో మదర్ గానేమో మున్నాలో చేశారు ఈవిడ. ఆవిడ పేరేంటి? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మిస్ అయింది. లాల్ బహదూర్ మెసేజ్ చేశారు, ఎవరిది? బాహుబలిలో కాదు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. రాంగ్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రాంగ్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మ పాలెం మచిలీపట్నం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరేష్ రోజా మూసాపేట నుండి పంపించారు, నదియా అంటూ. రాంగ్ ఆన్సర్. అండ్ షబీనా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీకే బజార్ నుండి మురహరి యశోదరాజు, రాంగ్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నవీన్ రజిత కృతిక్ నరేష్, రాంగ్ ఆన్సర్. కాల్వ ఆదిలాబాద్ నుండి ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి మెసేజ్ చేశారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి వీళ్ళందరూ కూడా రమ్యకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ దొంగోడు సినిమా అంటూ సంజీవపురం గ్రామం సావిత్రి కాటరమయ్య మెసేజ్ చేశారనమాట. బట్ హీరోయిన్ పేరు కదా నేను అడిగింది, సుకన్య కాదు, రాంగ్ ఆన్సర్. మూసపేట నుండి నరేష్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నేను మీ ఆన్సర్ చదివానండి మీరు వినలేదు. మంగళగిరి నుండి జయలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రైట్ ఆన్సర్. కళ్యాణి ఎస్ సుమని రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కళ్యాణి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కూడా. సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ని పంపించారు. జయసుధా అనుకుంటున్నా అంటూ రజియా ఫ్రమ్ నేరవాడ, రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ నుండి షణ్ముఖి, తెలియట్లేదట, నేను చెప్పేశాను ఆల్రెడీ ఆన్సర్ ఏంటనేది. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో రవితేజతో హీరోయిన్, అండ్ మున్నాలో ప్రభాస్ కి మదర్ గా చేసినటువంటి కళ్యాణి క్యారెక్టర్ అనమాట ఇది. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే మనం చూసాం. ఇంకొక మెసేజ్ రాయచూర్ జిల్లా ఎల్లప్ప యాదవ్, సో రాంగ్ ఆన్సర్ అండి, రమ్యకృష్ణ అయితే కాదు. సో అది మ్యాటర్ అనమాట, ఇందుకీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తెలిసింది కదా, కళ్యాణి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇంకా రెండు మెసేజెస్ వస్తూ ఉన్నాయి అలాగా. మునిమ్మ పెద్దపరియ విలేజ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా సింపుల్ గా అడుగుతున్నాను, తల మీద గంప కాళ్లకు పీట, ఏంటది? గెస్ చేయండి. తల మీద గంప కాళ్లకు పీట, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీ కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కి వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

6:56:20 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీన్ జ్యోతి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా మన సందర్శనలో, తల మీద గంప కాళ్లకు పీట అన్నారు.

రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మెసేజ్ అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ కి కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కళ్యాణి అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి

నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి, తబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ భీమన్న దేవసాయం బీజవరం విలేజ్ జోగులాంబ గద్వాల జిల్లాట, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బట్ మీ పేర్లు అన్ని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదండి. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, కుండ అంటూ కాదండి. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజు నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి తాబేలు అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అగ్గిపుల్లట సుమని పెడన్ నుండి, కాదు రాంగ్ ఆన్సర్. టీ మోహన్ రావు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కే రవీంద్రారెడ్డి పంపించారు సర్వేపల్లి నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుబన్, తణుకు, పాలింగి నుండి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా అమ్మాయి కూడా నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ గొడుగు అంటున్నారు.

సో ఇంకా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గొడుగు కాదు రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి తాబేలు అంటున్నారు. అండ్ ఉల్లిపాయ అంటూ మెసేజ్ చేశారు. తెల్లుల్లా కాదు, వాణి ఒరిస్సా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రాయచూర్ ఎల్లప్ప మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప జిల్లా నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమెరికా సాంకేతిక రంగంలో విశేష సేవలు అందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి చెందిన సత్యనాదెళ్లకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ మోడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందజేశారు. గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పించడంలో, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలో ఖాదీ పరిశ్రమలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 139వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ సర సందేశాలను 1800 1 7800 నెంబర్కు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో గానీ పంపవచ్చు. ద్వారకా తిరుమలలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు భారీగా ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం 500 కోట్లతో ప్రత్యేక వెంచర్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాకులు, పరిశ్రమల్లో అనుకోని దుర్ఘటనల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉచిత కృత్రిమ చేతుల ప్రాస్థెటిక్ హ్యాండ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫ్లవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన జీ కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కృష్ణారావును

శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ విజయం రాష్టంలోని యువ క్రీడాకారులకు స్పూర్తినిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో రెండవ మ్యాచ్ నేడు రాంచీలో ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

థ్రిల్లర్ మూవీ నుంచి మనోజ్ ఉత్రా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 3 hours 8 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాను కదా. సో మరి ప్రశ్నించేశాను, చాలా మంది మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ కూడా. సో కొన్ని మెసేజెస్ ఆల్రెడీ మనం చూసేసాం, ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. తల మీద గంప కాళ్లకు పీట అని అడిగాను కదా. సో పెండింగ్ మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అశోక్ గన్నవరం నుండి పంపించారండి. తర్వాతి మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడమ్ అంటూ కుసుమ అంబటి నగర్ నుండి. తాబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఇది నేను ఏమని అడిగాను అంటే తల మీద గంప కాళ్లకు పీట అన్నాను, కాళ్ళకి. సో తాబేలుకు ఉండదు కదా. అండ్ నెక్స్ట్ కనకరావుపేడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, ఒక విధంగా ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, బట్ నేను అనుకున్నది అయితే అది కాదు. అండ్ ఎంఎస్ దుర్గారావు అర్త స్కై అంటున్నారు, కాదు. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అనుకుంటూనే ఉన్నా ఈ సాంగ్ వినిపిస్తారని జోజీ అంట. సూపర్, అసలు ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి, తెలుకోడి అంట బాబాయ్, రెండు కాదండి. మంగళగిరి నుండి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, ఎస్. ఓకే, కొబ్బరి చెట్టు అంటారా. ఎనీవే నెక్స్ట్ తలపై గంప భారం కాళ్లకు పెద్ద పీట మర్యాద వమ్ము బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి. అంతలా ఆలోచించలేదండి, జస్ట్ పొడుపు కదా అనమాట. అనంతపురం నుండి సునంద మెసేజ్ చేశారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎప్పుడో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మనకి, అంతేనా కళ్యాణి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా తాబేలు అంటున్నారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ కొబ్బరి కాయ ఏకంగా. మంగళగిరి నుండి యశోద నత్తట, కాదు. రాజశేఖర్ నుండి రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి ఆకాశం భూమి అంటున్నారు, కాదు కదా. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ ఎంట్రకాయ అనుకుంటున్నా అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్. చరణ్ సౌమ్య అంజలి కుటుంబీజున ఎలా హౌ అండి హౌ. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. దాసరివారిపాలెం శివదాసు రెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భుదాన్ పూజంపల్లి నుండి, ఎస్. మీరు కూడా సెకండ్ ఆన్సర్ లాగా తీసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ సంజీవపురం విలేజ్ సావిత్రి కాటమయ్య అంట, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు, ఎస్, సెకండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. జయశ్రీకి హాయ్ అట. ఓకే, మీ అక్క జయశ్రీయా? మా అక్క జయశ్రీకి హాయ్ చెప్పండి అంటున్నారు, హాయ్. అండ్ మహబూబ్ మండలం కృష్ణా జిల్లా కాజ నుండి టి సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు.

ఆకు కాదండి, చెట్టే అది. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండ్ హాయ్ మ్యామ్ తిన్నారా అంట, తినేశాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినీత అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి బట్ ఆన్సర్ లేదా. మలాన్ బి కర్నూలు నుండి బాలాజీ నగర్ మెసేజ్ చేశారు, స్కేటింగ్ ప్యాడ్స్ అంట. అయ్యా, కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తుజావలి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఓకే స్నేహిల్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, కుండా కొబ్బరి చెట్టు అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రియాజ్ నెల్లూరు నుండి, తెలీదట. ఓకే, మంచి సాంగ్స్ వేస్తున్నారు జోష్, బాగుందండి జ్యోతి గారు అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఆగిరిపల్లి మండలం పరసా రాంబాబట, ప్రశ్న వినలేదా అండి, ఓకే థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లని కోమల పవన్ కుమార్, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ, కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి. అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తల మీద గంప కాళ్ళకు పీట అన్నాను కదా, తాటి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట చాలా మంది. అండ్ సెకండ్ ఆన్సర్ కింద ఈ పుట్టగొడుగును కూడా తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ అంటున్నారు, కొబ్బరి చెట్టు అంటున్నారు, రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎనీవే, తాటి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్. మన సందడి సందడిలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, ఓకేనా, ఆ క్లూ కావాలంటే చెప్పేస్తాను, 165 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్, ఓకే 165 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ అనమాట ఇది. ఎక్కడుంది, ఏంటది, దాని పేరేంటో చెప్పండి చాలు, డీటెయిల్స్ మిగతా అన్ని అవసరం లేదు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, 165 కిలోమీటర్ల బ్రిడ్జ్ పేరేంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఖుషీ చిత్ర నుంచి జీన్ శ్రీనివాస్ హరిని పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, ఏఎం రత్నం మ్యూజిక్. పాటను వింటూ స్టేడియం టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
1: 101.3.

3:21:36 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. 165 కిలోమీటర్ల ఉంటుంది ఈ బ్రిడ్జ్ అని చెప్పి క్లూ కూడా ఇచ్చేసాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. 70 మెసేజెస్ వచ్చినాయి ఈ ఒక్క ప్రశ్నకి, 70 అనమాట. సో ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్

గారు మనకి శ్యామ్ కల్లూరు నుండి, అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, వీళ్ళిద్దరూ కలిసి పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ తాడిచెట్టు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, యా ఎక్కడ ఉంటుందని పంపించారు, ఆ బ్రిడ్జ్ పేరు పంపించలేదన్నమాట. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మోవ మండలం కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గోర్లకాన్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు, రైట్ ఆన్సర్. ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, మీ ఆన్సర్ చదివేశాను మళ్ళీ చదవలేదు అనుకోండి. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాధుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్ అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ మీరు పంపించిన ప్లేస్, రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖ, రైట్ ఆన్సర్. అండ్ రవీంద్ర రెడ్డి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్. పోరంగి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక కూడా, రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వాణి ఒరిస్సా బెరహంపూర్ నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరసా రాంబాబు ఆగిరిపల్లి నుండి, రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావాలి, రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కూడా, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. నూతనపల్లె కర్నూలు జిల్లా నుండి రాము మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూర్, రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎస్ 164.8 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్ గా 165 అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనగలన్ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి, రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి, రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత, రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసురుకోడు గ్రామం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి, రైట్ ఆన్సర్. బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి ఓకే ప్రోగ్రామ్ టైమ్ ఏదోనండి, నాకు అర్థం కాలేదు మీ మెసేజ్ ఏంటనేది. ఓకే, అండ్ నెక్స్ట్ బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం, రైట్ ఆన్సర్. అండ్ వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. ధన్యా నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కూడా, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు నుండి గోపాల కృష్ణ లలిత కమల సూర్య వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి మెసేజ్ చేశారు, తుమ్మల జయలక్ష్మి వీళ్ళు, రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఉస్టూరు

సంజీవరావు గ్రామం సావిత్రి కాటమయ్యాట. రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు దాంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ, కొమ్మల పవన్ కుమార్, లక్ష్మి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మారుతి కోదాడ్ నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, మీ యాంకరింగ్ సూపర్ అట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కాజు నుండి నవీన్, రైట్ ఆన్సర్ ని పంపించారు. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా, ఈ ఒక్క ప్రశ్నకి మనకి 70 మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. సో ఎక్కడుంది అనేది మాత్రం చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేశారు, పేరు మాత్రం కొంతమంది మిస్ అయ్యారంతే. డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ చెప్పాను కదా, అప్రాక్సిమేట్ గా 165 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో చైనా ఇక్కడ ఉంది. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇంతకీ తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు. ఇది మాత్రం ఎక్కడికైనా వెళ్తుంది. యాక్చువల్గా చాలా మంది అంటూ ఉంటారు, ఇది ఎక్కడికి వెళ్తుందండి అంటే పలాని చోటకి అని చెప్తారు. సో అదేంటి అసలు, ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు, ఏంటది గెస్ చేయండి. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, కానీ చాలా ఈజీ అనమాట ప్రశ్న అయితే మాత్రం. మీరు ఎక్కడైనా నుంచొని ఇది ఎక్కడికి వెళ్తుందండి అని అడిగితే టక్మని చెప్పేస్తారు, ఇలా అంటే ఇలా వెళ్తే అన్నట్టుగా. సో ఇంకా నేనే ఆన్సర్ చెప్పేసినట్టు అవుతుంది, ఇంతకంటే నేను క్లూజ్ ఇవ్వను. ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా అది మాత్రం కదలదు, ఏంటది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇందులో కూడా రకరకాల ఆన్సర్స్ వస్తాయి అనమాట, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో అది మ్యాటర్ ఇంతకీ. సో ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. అండ్ రైట్ నౌ తెలుసు కదా ఏ సాంగ్ వస్తుందో, ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాం. అంత మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇన్వెస్ట్.
1: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సో ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పన్నాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారో. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, ఇందాకటి బ్రిడ్జ్ కి సంబంధించిన ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్. అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి వీళ్ళు మెసేజ్ చేశారు మానసట. అయ్యో కాదండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మనసు కాదు కదా రాంగ్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి

అంటాను సార్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా మనస్సు ఆలోచనలు అంటున్నారు. కాదండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మసూమ్ బాబా నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. ముసాపేట్ నుండి నరేష్ రోజా నడక అంటున్నారు. కాదు కదా, రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఇంకా 65 మెసేజెస్ ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి టి ఆదిశేషు మెసేజ్ చేశారు. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్ కూడా మనసు అంటున్నారు. కాదండి, పాలోజు గోపాలకృష్ణమాచారి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మనం వెళ్లే, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ చండికా వరలక్ష్మి, వాసు, గంటలమ్మపాలెం, మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. జమలయ్య విహాన్ దొడ్డదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రహదారి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మారి గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత కూడా రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ రామ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు. ఓకే, రోడ్డు రహదారి నడక అంట. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. ఓకే, నెల్లూరు నుండి గోపాలకృష్ణ, లలిత, కమల, సూర్య కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుండి టెలిఫోన్ ట, ఎలా కాదు కదా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మీ పేరు వాణి, ఒరిస్సా. ఓకే, అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల, సంజయ్ నగర్, కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరా జెన్స్ టైలర్ తులసీనగర్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావలి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాయిస్ మనసు అట బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప, జాయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, సుమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు కూడా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ ఈరోజు సూపర్ సాంగ్స్ వినిపించారు మేడం, ధన్యవాదాలు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కొడుమూరు నుంచి శ్రీనివాస్, సుచిత్ర, జయశ్రీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరమ అంటే దిక్కుల ఇవన్నీ కూడా, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ పవన్ కుమార్ లక్ష్మి, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం గ్రామం సురేంద్రబాబు మనసు లేదా ఫోన్ కాల్ట, రెండు రాంగ్ ఆన్సరే. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, హాయ్ మేడమ్, హవర్ యూ అంట, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ, రైట్ ఆన్సర్. అండ్ అంతం చిత్రంలోని పాట హార్ట్ టచింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సో మై ఫేవరెట్ సాంగ్ అది. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకి రాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ కన్ను చూపు కూడా వస్తుంది మేడం గారు అంటూ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, కన్ను చూపు కాదు కానీ మీరు పంపించింది ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్. హైదరాబాద్

నుంచి షణ్ముఖి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి ఫోన్ కాల్. మనసు అంటున్నారు కాదు కదా. అండ్ నెక్స్ట్ దేవకీ దేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ యా ఊళ్ళని నగరాలని కలుపుతూ ఎక్కడికైనా వెళ్తుంది కానీ అది మాత్రం తను ఉన్న చోటు నుండి ఇంచ్ కూడా కదలదు. సూర్యాపేట తిరుమలగిరి నుండి విద్యా జాన్విక రైట్ ఆన్సర్. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు వినిపిస్తున్నారు, ప్రతి పాట కూడా ఆని ముత్యం అంటూ రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు. కన్ను మనసు కాదండి, బట్ ఆన్సర్ అయితే నేను చెప్తాను. మూసపేట నుండి నరేష్ రోజా కూడా నీడ అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. మొవ మండలం కృష్ణ జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. మావో ఇందిరా మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో డ్రీమ్ అంట కాదు కదా, మీ పేరేంటో ఇంతకీ పంపించలేదు. పెద్ద కాకాని నుంచి చంద్రశేఖర్ అనుకుంటా. ఓకే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బోనసి ఆదాము మెసేజ్ చేశారు, రైలు పట్టాలు అంటూ. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా మనకి, ఒక్కొక్క ప్రశ్నకి 70 మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఎనీవే ఇంతకీ ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పాను కదా. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే రోడ్ దారి లేదు వీధి. ఈ వీధిలో నుంచుంటాం కదా, అక్కడ నుంచినప్పుడు అంటాం ఈ రోడ్డు ఎలా వెళ్తుందండి అని చెప్పి అంటాం. అది ఎక్కడికి వెళ్తుందో చెప్తున్నారు కానీ అది మాత్రం ఎక్కడికి కదలదు, ఇంచు కూడా కదలదు, అక్కడే ఉంటుంది. సో అదనమాట. ఈవెన్ రైలు పట్టాలు ఇవన్నీ కూడా చాలా మంది రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. ఎనీవే మనం 3 hours 45 minutes కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చేస్తాను మీకు, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సండే అనమాట టుడేస్.

0: లేదనక డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి. సంపాదితం సంపాదిస్తాను.
1: సో ఒక హీరోయిన్ చెప్పిన డైలాగ్ అనమాట. ఏం సినిమా అది? డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. ఒక మంచి సినిమా అది, అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. అండ్ ఎవరు ఏ సినిమా అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. సో అది మ్యాటర్ రైట్ నో. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, బొంబాయి ప్రియుడు చిత్ర నుంచి. అండ్ ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 51 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. బోలెడన్ని మెసేజెస్ అయితే నాకు వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మీనా కాదు కదా రాంగ్ ఆన్సర్. శ్యామ్

కల్లూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కరుణ పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుండి షణ్ముఖి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మూసాపేట నుండి నరేష్, శుభలగ్నం కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యవంశం కూడా కాదు, రాంగ్ ఆన్సర్. గౌస్, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం జెర్సీ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ. కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేవుడు చేసిన మనుషులు కాదు, పెద్ద కాకా నుంచి చంద్రశేఖర్, రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేస్తా తెలియదమ్మా అంట, నేను ఆన్సర్ చెప్తానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాదింటి ఎల్లప్ప జయమ్మ మెసేజ్ చేశారు రాయచూర్ నుండి, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మెసేజ్ చేశారు మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆత్మకూరు నుండి ఆదిశేష్, కేశవరావు, ఆదాం పంపించారు. అండ్ నెక్స్ట్ సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అయ్యవారిపల్లి గ్రామం అనంతపురం నుండి హరీష్, రైట్ ఆన్సర్. బిహెచ్ హరీష్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి మంచి మంచి ప్రశ్నలతో అప్పుడే సందడిగా గడిచిపోయింది అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నర్మదా అండ్ పద్మాబాయి కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సైనికపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం, కిక్ మూవీ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పునం వెంకటేశం, హేమలత కూడా రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నేనింతే సినిమా కాదండి, రాంగ్ ఆన్సర్ అది, కె రవీంద్రారెడ్డి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన, టైలర్ కృష్ణ, సంతోష, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మసూమ్ బాబా నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పంపించారు. అండ్ గౌతమ్ నంద బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కప్పూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. ఆమని కాదండి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, ఓకే, దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి అతడు అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డం వెంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి ఆహ్వానం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా మీ ప్రశ్నకు సమాధానం అంటూ మన్మధుడు అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట, బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను రివీల్ చేసేస్తాను. లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చెప్తుందన్నమాట. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి యాక్ట్ చేసినటువంటి లక్కీ భాస్కర్ ఉంది కదా, ఈ సినిమాలో ప్రశ్న అనమాట అది. అండ్ రైట్ నో మీకోసం అయితే నేను ఆ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, శ్రీమతి గారు అంటూ బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. విశాల్ మిశ్రా అండ్ శ్వేతా మోహన్ పాడినటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరిన్ని మెసేజెస్ కూడా చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. శాంతి అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను భారత మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిల్లైకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా తమ దేశంలో ఎలాంటి దాడి జరగకుండా నివారించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఆ దేశం ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం పురస్కారాన్ని ప్రకటించింది. కశ్మీర్లోని గుల్మార్గ్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి ఈరోజు సమాపేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం మొగదాలపాడు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజల దాదాపు 100 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటనను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు 6 వారాల్లోపు నోటిఫికేషన్కు రాష్ట ఎన్నికల సంఘం సిద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని 34% పెంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లా జరుగుపల్లి మండలం నర్సింగ్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వాహన్ సారథి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజల ఫిర్యాదు స్వీకరణకు ఫోన్ నెంబర్ 9281607001 అందుబాటులో ఉందని తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ రీటా పాడినటువంటి బాలాజీ గీతం విన్నారు కదా. డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 7 minutes 29 seconds లో ఉంది. వివి గ్లాగ్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు. సో మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి కదా మనం మీనాక్షి అలాగే దుల్కర్ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పామన్నమాట. సో ఇంకా మెసేజెస్ ఎవరెవరు పంపించారు అంటే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగ

స్వామి శెట్టి మహర్షి అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది అంటూ నరేష్ మూసపేట నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ బడ్జెట్ పద్మనాభం అంటున్నారు, కాదు కదా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ బాగున్నాయండి, శ్యామ్ కల్లూరు నుండి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మహబూబ్నగర్ కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం, సూపర్ సాంగ్స్ అండి, చాలా ఓపికతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఎక్సలెంట్ గా చదివేస్తున్నారండి, మీకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశారు బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ సందే సందే అండి, మీరు కేక పెట్టించారు. ఓకే, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లి షూజుకు అతెప్ప వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ లతా ఫ్రం ఉయ్యూరు, ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవాన, ఎక్కడికి పంపించాల్సింది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మంగళగిరి నుండి హుస్సేన్ కట్ట సావిత్రి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ లక్కీ భాస్కర్ అని. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి ఈ రోజు షో చాలా బాగుంది మేడం అంటూ, అండ్ వెంకీ సినిమా అని అయితే అనుకున్నాను నేను అంటూ మెసేజ్ చేశారనమాట, కాదండి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సో చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి ఈ సందర్శ సందర్ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వివిధాలో హీరో స్పెషల్ ఉంటుంది.

మరి హీరో స్పెషల్ గా మిర్చి లాంటి కుర్రాడి ప్రభాస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం రాఘవేంద్ర చిత్రానికి శంకర్ మహాదేవన్, చిత్ర పాడినటువంటి సుద్దాల అశోక్ తేజ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం విన్నారు. 4 hours 21 minutes 3 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మనం ప్రభాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. తర్వాత వినబోతున్న పాట బిల్లా చిత్రానికి హేమచంద్ర మాలవిక పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

FM 101.3. ఫోర్ అవర్స్ 38 మినిట్స్ 18 సెకండ్స్ లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా ప్రభాస్ నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి ఇప్పుడు మీకోసం.

యోగి చిత్రానికి టిప్పు సునీత పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 4 hours 47 minutes 54 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ తర్వాత అంటే చివరిగా వినబోతున్న పాట సాహో చిత్రానికి శ్వేతామోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా ప్రభాస్ సాంగ్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్ తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం, పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు, ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాల్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్, పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా

చేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందానిలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టుడూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి, అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్ లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది, ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైం ని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్ గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్ గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం. దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్లొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద
చిన్న పనులు చేయవలసి

నా జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆ ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా చాలా మటుకు టాపిక్స్ లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపం

మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ అంటే ఫేజ్డ్ వైజ్ గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్నవి అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్ గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.
1: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just ₹12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
2: Kia, movement that inspires.
0: కార్యక్రమంలో ముందుగా నువ్వు నాకు నచ్చావు చిత్రంలోని పాటను వినిపించమని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెంపోలయ్య, బాబురావు, రజని, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, సుధీర్, గృహలక్ష్మి, దేవాంష్, స్వరూపరాణి, లక్ష్మణరావు, కస్తూరి రాము, పి ఈశ్వరరావు వీరంతా కోరుతున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం కోటి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి, జీవనరాగం చిత్రం కోసం. ఈ పాట రచన బివి ప్రసాద్, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్,

రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, వీరంతా తెలంగాణ జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్నారు.

0: the 2026 Kia Seros. Something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia. Movement that inspires.
2: ఒసే రాములమ్మ ఈ చిత్రం నుండి పాటను వినిపించమని ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా సింగనమల నుంచి కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి. ఒసే రాములమ్మ సినిమాలో వందే మాతరం శ్రీనివాస్ స్వర్ణలత పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచనకు సంగీతం అందించిన వారు వందే మాతరం శ్రీనివాస్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ప్రాణమిత్రులు చిత్రంలో పి సుశీల పాడిన పాట వినండి. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసిఫుద్దీన్, ప్రీతి సురేష్, దాసరి రాజేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ బాబా అంజానా వీరంతా కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి ప్రాణమిత్రులు చిత్రంలో పి సుశీల పాడిన పాట.

0: Sometimes, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: పెళ్లి పందిరి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. ఈ పాటకు సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెలుదుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరి కోరికపై వినండి పెళ్లి పందిరి చిత్రంలోని ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

లేపాక్షి కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో సుదర్శనం హాస్పిటల్ శ్రీ కె శివానంద్ గారిచే కథానిక, ఆ తర్వాత టి నాగరాజు గారు పాడిన అభిధేయ గీతాలు వింటారు. ముందుగా వినండి సుదర్శనం హాస్పిటల్ శ్రీ కె శివానంద్ గారి కథానిక.
1: అది కనీసం 100 గడపలైనా లేని చిన్న పల్లెటూరు. హోటళ్ళు లాడ్జీలు వంటివి ఏమీ లేని సాధారణ పల్లె అది. ఊరు నుండి పట్టణం వెళ్లాలన్నా, పట్టణం నుండి ఆ ఊరు వెళ్లాలన్నా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తిరిగి గవర్నమెంట్ వారి బస్సే గతి. చిన్న అంగడి ఒకటి ఉన్నా చిన్న చిన్న వస్తువులే తప్ప జీవించడానికి కావలసిన నిత్యావసరాలేవి దొరకవక్కడ. ఆ ఊరి నుండి విసిరేసినట్లు దూరంగా పచ్చటి పొలాల మధ్య ఉంటుంది సుదర్శనం హాస్పిటల్. అవడానికి ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఖరీదైన ఎక్విప్మెంట్ ఏవీ లేని సాదాసీదా హాస్పిటల్ అది. హాస్పిటల్లో ఎటువైపు చూసినా మదర్ థెరిసా చిత్రపటాలు, స్వామి వివేకానందుల వారి సూక్తులే. డాక్టర్ గారి టేబుల్పై మానవ సేవయే మాధవ సేవ అనే కొటేషన్ ఫ్రేమ్ చేయబడి ఉంటుంది. 2 నెలల క్రితం ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన తన భార్య గుర్తుకొచ్చి చాలా బాధపడుతున్నాడు రామ్మూర్తి. జాయిన్ చేసినప్పుడే డాక్టర్ మధు ఖచ్చితంగా చెప్పాడు 2 నెలల వరకు పేషెంట్ చూడడానికి కూడా రావద్దని, ఆమె పరిపూర్ణ బాధ్యత హాస్పిటల్దేనని. తన భార్యకు వచ్చిన జబ్బేదో ఏ ఒక్క డాక్టర్ నిర్ధారించలేకపోతున్నాడు. 2 ఏళ్ల నుండి

ఎంతోమంది స్పెషలిస్ట్ డాక్టర్లకు సంప్రదించాడు రామ్మూర్తి. జిల్లాలోనే మానసిక వైద్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకు పంపాడో అర్థం కావడం లేదు. 2 నెలల నుండి అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ రామ్మూర్తికి ఏమాత్రం నచ్చలేదు. స్పెషలిస్ట్ డాక్టర్ల కోసం హంగామా లేదు, టెస్టుల కోసం పరుగులు లేవు, పూట పూటకు రాసే రిసెప్షన్స్తో నిండిన ఫైల్స్ లేవు. సాయంత్రం వేళ సూర్యుడు పడమట దిక్కున అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్షులు తమ తమ గూళ్లకు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. గూళ్లకు తమ తోటి పక్షులు చేరే వరకు స్తబ్దంగా ఉన్న వల్ల తమ తమ జంటలు కనిపించగానే పెద్దగా కిలకిల రావాలతో ఆనందంగా స్వాగతం పలుకుతూ గూళ్లలోకి వెళ్తున్నాయి. నోరు లేని మూగజీవాలకున్న ఆత్మీయత అనురాగం నోరున్న మనసులకుండదేమో అనుకున్నాడు రామ్మూర్తి. ఒక ప్రైవేట్ బ్యాంకులో లోన్ రికవరీ ఆఫీసర్గా పనిచేస్తున్న రామ్మూర్తి బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని సమయానికి వాయిదా చెల్లించని వ్యక్తికి ఎన్నిసార్లు నోటీస్ పంపినా స్పందించలేదు. ఇక తప్పక లోన్ రికవరీ కోసం వాళ్ళింటికి వెళ్లిన రామ్మూర్తికి అతని కుటుంబ పరిస్థితి చూసి జాలిపడి వాయిదా చెల్లించడానికి మరికొంత సమయం వచ్చి తిరగొచ్చాడు. అలా అనేక మార్లు వాళ్ళింటికి వెళ్ళి రావడం వల్ల వారి అమ్మాయి ధనలక్ష్మితో పరిచయం ఏర్పడింది. పరిచయం రాను రాను ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం కలిగేలా చేసింది. ఆ మంచి అభిప్రాయంతోనే ధనలక్ష్మిని ఇష్టపడ్డాడు రామ్మూర్తి. ఒకరోజు రామ్మూర్తి ధనలక్ష్మితో, "మీరంటే నాకు ఇష్టం, మీకు కూడా నేనంటే ఇష్టమైతే మీ అమ్మా నాన్నలతో మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాం" అన్నాడు. "ఇంత సడన్గా మీరు అడిగితే నేనేమీ చెప్పలేనండి" అంది. "ఇప్పటికిప్పుడే చెప్పాలని లేదు, బాగా ఆలోచించి చెప్పండి" అన్నాడు రామ్మూర్తి. కొన్నాళ్ళు గడిచాయి. ధనలక్ష్మి నుండి ఏం సమాధానం రాలేదు. ఒకరోజు మధ్యాహ్నం లంచ్ సమయంలో బ్యాంక్ వద్దకు వచ్చిన ధనలక్ష్మిని చూసి ఆశ్చర్యం వేసింది రామ్మూర్తికి. "మీకేమీ అభ్యంతరం లేకపోతే మీతో మాట్లాడాలండి" అంది. హాఫ్ డే లీవ్ పెట్టి పక్కన్న రెస్టారెంట్కి వెళ్లారిద్దరు. ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగుతూ కాసేపు మౌనంగా ఉన్నారు. ముందుగా ధనలక్ష్మి మౌనాన్ని ఛేదిస్తూ, "మా ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు. నన్ను మీరు పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ఏ విధమైన కట్న కానుకలు రావు. మా అమ్మా నాన్నలకు నేను తప్ప మరెవరూ లేరు. వాళ్లను వారితో పాటు మీ బ్యాంకులో తీసుకున్న లోన్ తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది. మీరంటే నాకు ఇష్టం, అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంతేకాని మీ వల్ల వచ్చే కట్న కానుకలు నాకు అవసరం లేదు. మీకున్నట్లే నాకు కొన్ని బాధ్యతలున్నాయి. ఇంటర్ చదువుతున్న తమ్ముడు, అతని పేరు రాజు. 10th చదువుతున్న చెల్లెలుంది, ఆమె పేరు లత. అమ్మా నాన్నలిద్దరూ లేరు. వాళ్ళిద్దరిని చదివించి వారికో దారి చూపించాల్సిన బాధ్యత అన్నగా నాకుంది. మాకు పెద్దదిక్కెవరు లేరు. కనుక మీ అమ్మా నాన్నలను మన వద్దే ఉంచుకుందాం. బ్యాంక్ అప్పు కూడా మెల్లిమెల్లిగా మనమే తీరుద్దాం, ఏమంటారు?" అన్నాడు. ధనలక్ష్మి కూడా ఇష్టపడడంతో వారి పెళ్లి ఏ ఆర్భాటం లేకుండా జరిగింది. పెళ్లికి ముందే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం వల్ల కాపురంలో ఏ ఇబ్బందులు రావనుకున్నాడు రామ్మూర్తి. కానీ అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నట్లు పెళ్ళైన కొన్నాళ్ళకే ఊహించని సంఘటనలు ఎన్నో జరిగాయి. "రాజు, మీ అన్నయ్య ఒక్కటి సంపాదిస్తుంటే ఇంతమంది తిని కూర్చోవడానికి మీ అమ్మా నాన్నలు దాచిపెట్టిన లంక విందలేవి లేవు. నువ్వు చదువుకోవాలంటే బయటకు వెళ్ళి ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకొని చదువుకో" అంది. రామ్మూర్తి ఎంత వారించినా అతని మాట వినలేదు. తమ్ముడింటి నుండి బయటకు వెళ్ళిన సంగతి మరొకనే మరొక సంఘటన జరిగింది. "లతను మా దూర బంధువుల అబ్బాయికి అడుగుతున్నారు, మంచి సంబంధం, ఏమంటారు?" అంది. "లత ఇంకా చిన్నపిల్ల కదా, అప్పుడే పెళ్ళెందుకు" అన్నాడు. "ఇప్పుడు చిన్నపిల్లని వచ్చిన సంబంధాన్ని కాలదనుకుంటే కావాలనుకున్నప్పుడు కాళ్లకు బలపం కట్టుకుని వెతికినా ఇలాంటి సంబంధం దొరకదు. ఎట్టయినా సరే ఈ సంబంధం చేయాల్సిందేనని పట్టుబట్టింది. దాంతో ఇంట్లో గొడవలు మొదలైనాయి. ఇదంతా చూస్తున్న ధనలక్ష్మి అమ్మా నాన్న అల్లుడు చెప్పింది వినమ్మా, లతకు అప్పుడే పెళ్ళెందుకు, అప్పుడే తొందరేం వచ్చింది" అన్నారు. దాంతో తోకతొక్కిన త్రాచుల వాళ్ళ మీద విరుచుకుపడింది. "వేలకింత తిని ఒక మూల పడుండకుండా తగుదనమ్మా అని మా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీరు మా ఇంట ఉండడమే దండగనుకుంటే పైగా తీర్పులు చెబుతారు. మర్యాదగా ఉంటే ఉండండి, లేకపోతే మా ఇంట నుండి బయటకు పొండి" అంది కటువుగా. మరుసటి రోజే ధనలక్ష్మి అమ్మా నాన్నలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ధనలక్ష్మి మాత్రం తన పట్టు వదలకుండా లత పెళ్లి చేసి వారంలోపే అత్తారింటికి పంపేసింది. పెళ్లికి ముందు అన్ని విషయాలు మాట్లాడుకున్న, పెళ్ళైన వెంటనే ప్రతి విషయంలో గొడవ పడుతున్న ధనలక్ష్మి అంటే రామ్మూర్తికి ద్వేషభావం ఏర్పడింది. నిత్యం ఏదో ఒక విషయానికి ఇద్దరి మధ్య వాదనలు జరిగేవి. వాళ్ళిద్దరి గొడవల కారణంగా చుట్టుపక్కల వాళ్ళు వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు బ్యాంకులో పని ముగించుకొని ఇంటికొచ్చిన రామ్మూర్తికి అపస్మారక స్థితిలో కనిపించింది ధనలక్ష్మి.

0: అప్పటి నుండి తిరగని హాస్పిటల్ లేదు, కలవని డాక్టర్ లేడు. ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదు. తనలో తనే మాట్లాడుకోవడం, ఉన్నట్లుండి గట్టిగా అరవడం, ఏడవడం హిస్టీరియస్గా తయారైంది. 2 నెలల క్రితం డాక్టర్ శ్రీనివాస్ గారి సలహా మేరకు ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రామ్మూర్తి గారు, మేము సుదర్శనం హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాం. రేపు ధనలక్ష్మి గారిని డిశ్చార్జ్ చేస్తున్నాం, మీరు వచ్చి ఆమెను తీసుకువెళ్తే బాగుంటుంది అని హాస్పిటల్ రిసెప్షనిస్ట్ ఫోన్ చేసింది. సరేనండి, రేపు ఉదయమే వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామ్మూర్తి. హడావిడిగా బయలుదేరి వెళ్ళిన రామ్మూర్తికి ప్రశాంతమైన హాస్పిటల్ వాతావరణం స్వాగతం పలికింది. ఎటు చూసినా పచ్చదనం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. డాక్టర్ మధు రూమ్లోకి వెళ్ళిన రామ్మూర్తికి చూడగానే, రండి రామ్మూర్తి గారు, మీకోసమే చూస్తున్నా, కూర్చోండి అన్నారు. రామ్మూర్తికి ఒకటే ఎగ్జైట్గా ఉంది. సిస్టర్, రామ్మూర్తి గారు వచ్చారు, ధనలక్ష్మి గారిని పిలవండి అన్నాడు. 10 నిమిషాలలో ధనలక్ష్మి తీసుకొచ్చింది. ధనలక్ష్మి ముఖంలో ముందు ఉన్న చిరాకు కోపం లేదు. ఆమె ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. వస్తూనే రామ్మూర్తిని క్షేమ సమాచారాలు చాలా ఆప్యాయంగా అడిగింది. వదిన, ఇంకా బయలుదేరదామా అంటూ రాజు, లత ప్యాక్ చేసిన లగేజ్తో వచ్చారు. ఆ వెళ్దాం, అమ్మా నాన్నలు కూడా రాని, అందరం కలిసి వెళ్దామంది. రామ్మూర్తికి ఏం అర్థం కాలేదు, పిత్తరచూపులు చూస్తున్నాడు. ఇంతలో ధనలక్ష్మి అమ్మా నాన్నలు కూడా వచ్చారు. ఏమండి బయలుదేరదామా అంది. రామ్మూర్తికి అందరినీ అక్కడ చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్చేష్టుడై ఉన్నాడు. రామ్మూర్తి అవస్థ గమనించిన డాక్టర్ మధు, రాజు, వదిన గారిని మీతో తీసుకువెళ్ళండి, మీ అన్నయ్య మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తాడు అన్నాడు. సార్, మా వాళ్ళంతా ఇక్కడ ఎందుకున్నారు, నా భార్య ఇంత త్వరగా కోలుకుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, ధనలక్ష్మికున్న ప్రాబ్లం ఏంటి అన్నాడు పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. రామ్మూర్తి గారు, ఆమె మీ ఇంట్లో వాళ్ళందరితో అంత కఠినంగా ఎందుకుందో ఒక్కసారన్న ఆలోచించారా అన్నాడు. లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు రామ్మూర్తి. ధనలక్ష్మి గారింట్లో ఉన్న ఆర్థిక ఇబ్బంది కారణంగా పసితనంలో చాలా కష్టాలు పడ్డారండి. చదువుకోవాలన్నా, ఇష్టమైన బట్టలు కొనాలన్నా, ఆఖరికి నచ్చిన ఆహారం తినాలన్నా ఆమెకు కుదరలేదు. తన పిల్లలకు కూడా తనలాంటి ఇబ్బందే వస్తుందేమోనని ఆమె భయపడింది. మీరొక్కరు సంపాదించింది, ఇంతమంది ఖర్చులకు ఖర్చు అయిపోతే తన పిల్లలకు తన పరిస్థితి వస్తుందనుకొని భయపడింది. మీతో పెళ్లికి ముందు ఈ విషయం ఆమె ఎందువల్ల చెప్పలేకపోయింది. మీరు కూడా ఆమెకు చెప్పవలసిన పద్ధతిలో నచ్చ చెప్పకుండా ఆమెను ఒక గయ్యాలిలా ట్రీట్ చేసి ఒంటరిని చేశారు. అందువల్ల ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది. ఇక ట్రీట్మెంట్ అంటారా? ఆమె కోపంతో దూరం చేసుకున్న వాళ్ళను తిరిగి ఆమె దగ్గరకు చేర్చి ఒకరినొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకునేటట్లు చేయడమే. ఒంటరితనం వల్ల మనిషి ఇంతలా ఇబ్బంది పడతారా, నమ్మశక్యంగా లేదన్నాడు రామ్మూర్తి. ఒంటరితనం ఎంత భయంకరమైందో, దానివల్ల మనుషులు ఎంత ఇబ్బంది పడతారో, అసలు ఈ సుదర్శనం హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేశామో తెలిస్తే మీరు ఈ ప్రశ్న అడగరు. మిమ్మల్ని ఇక్కడకు పంపిన శ్రీనివాస్, సుదర్శనం, నేను ముగ్గురు మంచి స్నేహితులం. సుదర్శనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. నేను, శ్రీనివాస్ MBBS పూర్తవగానే మరింత అనుభవం కోసం అమెరికా వెళ్ళాం. అక్కడ ఎన్నో హాస్పిటల్లో పనిచేసి మంచి పేరుతో పాటు కావలసినంత డబ్బు సంపాదించాము. 5 సంవత్సరాల తర్వాత సుదర్శనాన్ని కలవడానికి ఇండియా వచ్చాం. అప్పుడు మాకు తెలిసింది, వాడు ఎవరో అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడని, అయితే అమ్మాయి వీణ్ణి కాదని, మరొక అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని, అది వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని. సుదర్శన మరణం మమ్మల్ని కలిచివేసింది. వాడు ఒత్తిడిలో ఉన్నప్పుడు మేము వాడి పక్క నుండి ఉంటే వాడి జీవితం అర్ధాంతరంగా ముగిసేది కాదు. ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లకు మాకు చేతనైనంత సాయం చేయాలనే ఈ సుదర్శనం హాస్పిటల్ స్థాపించాం. మెడిసిన్తో తగ్గేవైతే శ్రీనివాస్ చూస్తాడు, కౌన్సిలింగ్ ద్వారా తగ్గే సమస్యలను ఇక్కడకు పంపుతాడు. ఇక్కడ వాళ్ళు కోలుకోవడానికి ప్రశాంతమైన వాతావరణంతో పాటు వారి సమస్య ఎవరితో మాట్లాడితే పరిష్కారం అవుతుందో వారిని పిలిపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఎదుటి వారితో మాట్లాడనీయకుండా చేస్తోంది. ఎదుటి ఉన్న మనిషితో మనసు విప్పి మాట్లాడకుండా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు వాట్సాప్ ద్వారా చెప్పుకుంటున్నారు. కలివిడిగా మాట్లాడకుండా మంచికి ఒక సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ ఎవరికి వారే ఎమనకు తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. క్యాన్సర్, ఎయిడ్స్లకు మందులు కనిపెట్టవచ్చు, కానీ ఒంటరితనానికి మందు కలిసిమెలిసి ఉండడమే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్థం లేని ఇగోలతో ఒకరికొకరు దూరం అవుతున్నారు అంటూ చెప్పడం ముగించాడు. శ్రద్ధగా వింటున్న రామ్మూర్తి తన ప్రమేయం లేకుండానే డాక్టర్ మధుగారికి 2 చేతులు జోడించి నమస్కరించాడు.
1: మీరు ఇంతవరకు సుదర్శనం హాస్పిటల్, శ్రీ కె శివానంద్ గారిచే కథానిక విన్నారు. ఇప్పుడు వినండి టి నాగరాజు గారు పాడిన అభిదయ.

ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం.

మల్లిక్ గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి దోహదపడుతుందని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటి రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు

0: కూడా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీస్ కి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
1: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ

0: బాలికా విద్యాలయం కేజీబీవీ జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను అభివృద్దిపరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడగశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథితో కలిసి మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పటదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి, మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజాజీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు దేశ సేవ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ది స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ది, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ది ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ది, చురుకైన విధాన మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్దిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్స్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ది పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా, దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ది ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బఢ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పహలీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ శురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ

0: జనగణన రెండవ దశను అత్యంత నాణ్యతతో ఖచ్చితత్వంతో నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని జనగణన పరిధిలోకి తీసుకురావాలని, ఎవరూ మినహాయింపుకు గురి కాకుండా పటిష్టవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ది ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు. ఈ కార్యక్రమంలో టి నారాయణస్వామి బృందం వారిచే నరసింహస్వామి చెంచు నాటకం, ఆ తర్వాత శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఈ రాత్రి 8:15. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. భలే బాగుంది నాటిక ప్రసారమవుతుంది ఈ రాత్రి 8:45. రచన శ్రీ ఏ వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్. ఇక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ రాత్రి 9:30 ఎన్ భోజరాజు గారిచే వయలిన్ వాయిద్యం వింటారు. రాత్రి 10:00 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ అనంతశయనం అయ్యంగారు గారు పాడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వెట్టారు. 6:30

వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో జునోటిక్ వ్యాధుల గురించి పరిగ మండలం పశువైద్యాధికారిణి డాక్టర్ బి గీతావాణి గారు వివరాలందిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్ల ప్రగడ మల్లికార్జునరావు. ఆ తర్వాత మన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఐ సుబ్బారావు. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం రేపు ఉదయం 8:35. 9:30 ఏకచిత్ర గానం. ఇందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్ వారి దసరా చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:30 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోను 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి.

ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30కు పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఆరోగ్య పరిరక్షణలో ఆహారం పాత్ర గురించి డైటిషియన్ శ్రీమతి టిఈ నాగలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:05కు ఆంగ్లంలో వార్తలు, 6:10కు ప్రాంతీయ వార్తలు, 6:20కు ప్రసార వివరాలు, 6:30కు చిత్రసీమ సినిమా పాటలు, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు కిసాన్ వాణి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో మిరప సాగులో పాటించవలసిన మెళకువల గురించి గరికపాడు డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మీకాళ గారి ప్రసంగం వింటారు. ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45కు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00కు దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15కు అభిలాష శ్రోతలు ఉత్తరాలు.

ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 మెళయపుట్టి రాధా గోవింద స్వామి ఆలయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఇక రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: Some journeys deserve a bigger, more beautiful view. The kind where the whole family looks up and the moment just feels epic. Now experience it with the sunroof on India's most loved 7-seater, the Kia Carens Clavis. Starting at just Rs. 12.73 lakhs. Visit your nearest Kia dealership today because epic journeys deserve epic views.
1: Kia, movement that inspires.
2: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట వర్షం చిత్రం కోసం ఎస్పీ చరణ్ సుమంగళి పాడింది. శ్రీవెన్నెల సీతారామశాస్త్రి గీతానికి సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: శివయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆ పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం శ్రీలేఖ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శాంతి నివాసం చిత్రం కోసం కేజే యేసుదాస్, పి సుశీల పాడిన పాట వింటున్నారు. వేటూరి సుందరామూర్తి రచనకు సంగీతం చక్రవర్తి.

0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connects 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia, movement that inspires.
2: భువనచంద్ర సాహిత్యానికి మణిశర్మ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినండి. సమరసింహారెడ్డి చిత్రం కోసం

0: గాయత్రి పాడిన ఆ పాట సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంలోనిది. పెద్దాడమూర్తి రచనకు సంగీతం అందించిన వారు కెఎం రాధాకృష్ణన్.
1: Sometimes all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B&G app with a 5-star safety rating. Add to that ADAS level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
2: Kia, movement that inspires.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట వింటున్నారు.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ లలిత గీతం. కోపమేలా రాధ, పాడినవారు వివి సత్యప్రసాద్, షేక్ మస్తాన్ బీ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణ సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్శాట్, వన్ వెబ్ అనే 3 కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్యసలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్దతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ది, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్, సారథి, ఈడార్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు వారిపై ఆధారపడిన వారి హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
2: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program that is PERM for certain companies. It should be noted that PERM is distinct from the H1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H1B visas or the status of H1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
1: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన

0: ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి ఈ కార్యక్రమంలో టి నారాయణస్వామి బృందం వారిచే నరసింహస్వామి చెంచు నాటకం, ఆ తర్వాత శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా వినండి టి నారాయణస్వామి బృందం వారిచే నరసింహస్వామి చెంచు నాటకం.

Okay.

మీరింతవరకు టి నారాయణ స్వామి బృందం వారిచే నరసింహస్వామి చెంచు నాటకం విన్నారు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో తర్వాత శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు.

శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: జర్నలిస్ట్ ఎం. నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 5 లక్షల సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగడం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను

ఉండటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం అని డిజిటల్ యాప్ లో భద్రపరుస్తున్నారు. పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు వీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్దిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా

0: కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు, అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్దితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం. మన రాయలసీమ ప్రాంతంలో ఉన్న పంటలకు ఎంతో మంచి అవకాశాలున్నాయి. మామిడి, టమాటా, అరటి, దానిమ్మ వంటి పంటలు మన రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే పంట పండించడం ఒక దశ, దానికి సరైన ధర రావటం మరో దశ. పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక సాంకేతికత రైతు దగ్గరకు ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ది పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
1: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
2: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పండలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో, కోస్టల్ ప్రాంతంలో చూసుకున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని, రోడ్ కనెక్టివిటీ అంటారు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకొని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
1: సార్, మన శ్రోతల్లో చాలా మంది రైతులు ఉంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది, ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
2: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు.

0: సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమాడిటీస్ అంటారు. అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే, అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది. దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు, వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్నీ ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటంత వరకు ఉండి తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది. టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు, 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర శోకంతో వాటిని అన్నింటిని కూడా బయట పడేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే టమోటా కెచప్ కానీ, టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేయించడం ద్వారా ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు, ఈ విషయాలు ఈ హబ్లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
0: మొత్తము ఈ హార్టీ హార్చర్ క్లబ్ని 9 జిల్లాలు అండి, ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్కు, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాను డివైడ్ చేసి రాయలసీమ జోన్లో, అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమోటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీనీ, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2000-3000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
1: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగవుతున్నాయి. ఈ హబ్లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతోపాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్, ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికీ 1,441,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ సెలెక్ట్ చేశారండి. ఫేజ్ 1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్ 2 కింద అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్ లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్ గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్రప్ కింద వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్లకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1778 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రాస్ అని ఉన్నాయి దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్ క్రప్ కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకను పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో, దానికి మనము ఈ 3 ఏళ్లలో కూడా ఎంతకు తీసుకుని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడు కింద 3, కమలాపురం కింద 4 క్లస్టర్స్, మైదుకూర్ కింద 3, రాధంపేట కింద 3 క్లస్టర్స్, బద్వేల్లో 2, ప్రొద్దుటూరులో 1, టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
1: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, మనకు ఉద్యాన శాఖలో మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్ హబ్ ద్వారా లబ్ధి పొందాలంటే మార్గదర్శకాలు ఏంటి అనేది డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి డిస్టిక్ లెవెల్లో, వారి నుంచి హార్టికల్చర్ ఆఫీసర్కి వస్తాయి, ఒక్కొక్కరు 2 నుంచి 3 మండలాలకు ఇన్ఛార్జిగా ఉంటారు, వాళ్ళ కింద వీళ్ళు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకు రైతులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏ పంటలు వేయాలి, రోడ్ కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి కావాలి, వేర్ హౌసెస్ ఏమన్నా కావాలన్నా, తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్త వెరైటీలు కొత్త వంగడాలు ఏదైనా కావాలన్నా. ఉద్యాన పంట రంగ అభివృద్ధి అంటే రైట్ ఫ్రమ్ అంటే మనకు మంచి మేలైనటువంటి మొలకలు అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా చేసి మంచి ఉత్పాదకను అంటే మా నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
1: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
0: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరండి చాలా కష్టపడేటువంటి రైతులు, వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను. రైతుల యొక్క ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయి 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్ గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్ అనేది రైతులకి అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
1: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమం ముందుగా వినండి, ధర్మచక్రం సినిమాలోని పాటను వినిపించమని బుజ్జప్పగారు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, మురుణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిక, హస్మిత, మరుట్ల కరుణాకర్, వీరంతా అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోరికపై వినండి, ధర్మచక్రం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: One car for the ones who drive, for the ones who love more room, for the ones who enjoy the sky above, and for the ones who bring their world along. With a sporty SUV design, spacious and flexible interiors, Kia Connect 2.0, and a 5-star Bharat NCAP safety rating, there's a car built for all. The 2026 Kia Seros, something for everyone. Price starts at ₹8,39,900. Bring your family. Take it for a test drive today.
1: Kia, movement that inspires.
2: అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్న పాట జీవనజ్యోతి చిత్రంలో పి సుశీల పాడిన పాట. ఈ పాట రచన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

0: times, all you need is one final reason. Here it is. The all-new Certos scores the highest in B and Gap with a 5-star safety rating. Add to that ADAS Level 2 with 21 autonomous safety features and a robust safety package that comes standard. The all-new Certos is truly built to protect you and your loved ones. Think ahead for you and give you the confidence to go further. So now, the only thing that remains is for you to book it today. The all-new Kia Certos.
1: Kia. Movement that inspires.
2: ప్రేమసాగరం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి. సంగీతం టి రాజేందర్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా యాడికి నుంచి కొండవీధి నుంచి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, శ్రీనివాసులు, కుమారి, బి అన్నయ్య, పి పద్మావతి, వీరంతా కోరుతున్నారు.

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ

0: టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్మకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా రెండవ టీ20 మ్యాచ్ జరుగుతోంది. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ది చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత ప్రభుత్వం శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం 5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ to our Dakya community, on the other hand, to our customers. In an age of digital communication, India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations, an organization that selflessly serves us day and night.
0: Territorial Army Avirbhava Dinotsava Sandarbhanga రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్దతతో దేశానికి సేవ చేయాలని సాధారణ పౌరుల సంకల్పం, పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్దతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతుల బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: यह ध्यान दिया जाना चाहिए कि पर्म H1B वीजा कार्यक्रम से अलग है. पर्म आवेदनों का निलंबन अपने आप में मौजूदा H1B वीजा की वैधता या H1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
0: आकाशवाणी जातीय वार्ता में इंटरनेट

0: రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలమయ్యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్ ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయటంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయటంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వైద్య కళాశాలలను, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్దతులను అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం, మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ, రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాల్లో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత, వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా 2వ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్మకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఓ పాట.

0: పెద్దన్నయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. దాశరథి సాహిత్యానికి సంగీతం అందించిన వారు సత్యం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి భలే బాగుంది నాటిక. రచన శ్రీ ఏ వెంకటేశ్వరరావు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. వినండి భలే బాగుంది నాటికా.

0: సచ్చా సచ్చా
1: కిరా పతిదేవా, రెండు ఆశీనులు కండు, తేనీరు తెమ్మందురా.
0: సచ్చా, నువ్వు నువ్వేనా మాట్లాడేది?
1: నేనే. ఎన్ చక్క సత్యవతి అని పిలవక సచ్చా సచ్చా ఏమిటి?
0: ప్రేమగా సత్యవతి అని పిలవాలి అనుకుంటాను. అదేమిటో, నిన్ను చూడగానే సచ్చా అని పిలిచేస్తాను.
1: అదేం మాయ రోగం?
0: రోగం కాదు, నువ్వంటే భయం.
1: ఇంటి పని వంట పని చూడండి, మా నాన్న తమ్ముడు వస్తున్నారు, ఇదిగో చూసి వంట చేయండి. వెళ్ళావు, వెళ్ళమంటే వెళ్ళవే.
0: వెళ్తున్నాను. తరముకే ఎలా?
2: ఎక్కడ రోగి? ఎక్కడ రోగంతో అలంబించే నా రోగి? ఎక్కడ ఎక్కడ?
3: అదే పనిగా రెచ్చిపోబోకు. రోగిని కాదు నువ్వు చూసేది, సమస్యలతో చిక్కుకున్న నా బిడ్డ కాని బిడ్డ సత్యవతిని. అమ్మాయి సచ్చా సచ్చా.
2: సార్ కోటాయ్, ఇంతకు రోగి ఎక్కడ? నో టైం, అవతల ఆపరేషన్ని పక్కన పెట్టి వచ్చేసానయ్యా. ఇక్కడ ఎక్కడ కోటాయ్ రోగి?
3: కోటాయ్ కాదు, కోటయ్య కోటయ్య. నోరు జాగ్రత్త. వీరే రోగి, పేరు సత్యవతి. చూడండి.
2: చూస్తాం. అవును, మీ ఆయన చనిపోయాడు కదూ పాప. ఐఎమ్ సారీ.
1: బాబాయ్ గారు, ఇదేమిటి మా ఆయన చనిపోవడం ఏమిటండి?
3: డాక్టర్ వివేకం, కాస్త తెలివిగా మాట్లాడాలి. మతి మతి తెచ్చుకో.
2: ఓకే ఓకే ఓకే. చూడు శాంత.
1: శాంత? శాంత ఎవరు బాబాయ్? నా పేరు సత్యవతి బాబాయ్. వీరు డాక్టర్ అయినా?
3: అదేమిటమ్మాయి, సిటీలో మంచి బిజీ డాక్టరు, ఎన్నో కేసులు చూస్తుంటారు కదా, ఏదో పొరపాటు జరగడం అనేది సహజం. నీ కష్టాలకి నష్టాలకి మంచి మందు ఇవ్వడానికే వచ్చారమ్మా.
2: ఇంతకు నీకు వచ్చే రోగం ఏమిటి కోటాయ్?
3: రోగం నాకు కాదయ్యా మగడా, ఈ అమ్మాయికి తెలివి తెలివి తెలివి తెచ్చుకో.
2: అహోహో, అమ్మాయి కదూ. అమ్మాయి నీ రోగం ఏమిటి?
1: ఏమని చెప్పండి డాక్టర్.
2: ఓహో, పిల్లలు లేరు. అవునా?
1: అవునండి. అవును, ఈ సంగతి మీకెలా తెలుసు?
2: అదే ఈ డాక్టర్ వివేక్ స్పెషాలిటీ. చూడు, నెంబర్ వన్, నీ భర్త నీ అధుభాగ్యంలో ఉండాలి. నెంబర్ టూ, మీకు సంతాన యోగం కావాలి.
1: అంతేనండి, అంతే. డాక్టర్ గారు డాక్టర్ గారు, పుణ్యం కట్టుకోండి.
3: డాక్టర్ గారు, అవతల మీకు చాలా అర్జెంట్ కేసులున్నాయి, త్వరగా కానివ్వండి.
2: అవును కదూ, పిలిపించండి త్వరగా.
1: అలాగేనండి. ఏమండి, మిమ్మల్నేనండి.
2: వంట చేస్తున్నానే.
1: అబ్బబ్బబ్బా, తర్వాత చేయొచ్చు కానీ ముందు రండి. రమ్మంటున్నానా?
0: వస్తున్నా. ఏమిటి సచ్చా?
1: వీరే నా భర్త నారాయణ. చూశారుగా అవతారం?
0: చూస్తున్నాను.
2: హలో, ఐఎమ్ డాక్టర్ వివేకం. ఎవరు? ఓ, డాక్టర్ పశుపతి. వాట్ ఇస్ ది మ్యాటర్? ఏంటి, పేషెంట్ కడుపు నొప్పిని 4 రోజులు చంపేస్తున్నాడా? అయితే వాడిని మనం చంపేద్దాం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేసేయండి. చూడండి, సుత్తి శానం బాడిత రంపం చిత్రి పెద్ద కత్తిర దబ్బలు పురికొసు కూడా అన్నీ రెడీ చేసేయండి. ఇక్కడ కేసు చూసేసుకొని అక్కడికి వచ్చేస్తాను. సీయూ.
0: మీరు మాట్లాడింది వడ్రంగి మిస్త్రితోనా డాక్టర్?
2: యూజ్లెస్. నేను మాట్లాడింది డాక్టర్ పసుపత్తో.
3: డాక్టర్, ఇక్కడికి వచ్చిన విషయం మీరు మర్చిపోతున్నారు. అసలు విషయం మీరు మీరు
2: విషయానికి వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. చూడండి మిస్టర్, ఉదయాన్నే లేచి ఏం చేస్తారో వివరంగా చెప్పండి.
0: చెప్పమంటావా సచ్చా?
1: చెప్పండి.
0: ఉదయాన్నే లేచి వాకిలి చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు పెడతా.
2: మీరు? ఆ తర్వాత?
0: ఆ తర్వాత అంట్లు కడిగి బట్టలు బావి దగ్గర పడేసి ఇల్లు శుభ్రం చేస్తాను.
2: తర్వాత?
0: తర్వాత వంట పని చేసి సచ్చుకు పెట్టి నేను ముద్ద తింటాను.
2: మరి రాత్రికి?
0: వంట చేసి సచ్చుకు పెట్టి నేను

0: తింటాను.
1: బాగా తిన్న తరువాత,
0: తిన్న తర్వాత నిద్రపోతాను.
1: బాధేనయ్యా, భోజనానికి నిద్రకి మధ్య ఏం చేస్తావు అని.
0: ఏం చేస్తానండి, నిద్రపోతానండి.
1: అబ్బా సచ్చా, నీకు సంతాన యోగం లేదమ్మా.
2: అలా అనకయ్యా బాబు, ఆమె భర్త చెప్పింది చెయ్యాలి, సంతానం కలగాలి. చూడు, ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తానయ్యా. ముందు మందు తయారు చేయి.
1: చేస్తానులే. అవును, ఇంటి పని వంట పని చూస్తుంటే మరి ఉద్యోగం?
0: ఉద్యోగమా, ఇంకెక్కడ ఉద్యోగం డాక్టర్. నా క్యాజువల్ లీవ్స్, ఎరన్ లీవ్స్, మెడికల్ లీవ్స్, ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్స్ పూర్తిగా అయిపోయి లాస్ ఆఫ్ పేలోకి వచ్చి ఉద్యోగం ఊడిపోయే పరిస్థితిలో ఉంది. సాటి మగాళ్ళు, మీరైనా నా భార్యకు నచ్చజెప్పి పుణ్యం కట్టుకోండి సార్.
1: మిస్టర్ నారాయణ, యూ కెన్ గో. మీ ఆయన రోగం కనిపెట్టేశారమ్మా. ఈ మధ్య నేను ఒక మహత్తరమైన మందు కనిపెట్టా.
3: నాకు ఇవ్వండి డాక్టర్.
2: వస్తానమ్మా సత్యా.
1: ఆల్ ది బెస్ట్.
3: ఏమండి ఏమండి, ఇదిగో మందు, దీన్ని మీరు తీసుకొని వేడి నీళ్లలో తాగండి.
1: తప్పదా?
3: తప్పదు, తీసుకోండి, వేసుకోండి. వేసుకుంటారా లేదా?
1: వేసుకుంటాను, వేసుకుంటాను.
3: ఇవిగో ఈ నీళ్లు తాగి అలా కూర్చోండి.
4: ఎలా ఉంది బాబు?
1: కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య.
3: ఏమండి ఏమండి, మిమ్మల్ని ఇలా చూడండి.
4: అల్లుణ్ణి గట్టిగా పట్టుకో తల్లి, భయపడకు.
3: ఏమండి, నేను మీ శ్రీమతినండి, సత్యవతిని. ఇలా చూడండి, నేను మీ సత్యనండి.
1: పంకజం, నా బంగారు పట్టే పంకజం, రా ఇటురా పంకజం.
3: పంకజం?
1: పంకజం?
3: పంకజం ఎవరు?
1: పంకజం
3: పంకజం ఎవరండి?
1: సిటీ బ్యూటీ, పక్కింటి పార్వతీసింగ్ గారి గారాల పట్టి, నా అందాల రాణి పంకజం, నా పంకజం.
3: గాడిది గుడ్డేం కాదు
1: పంకజం,
3: నేను మీ భార్యనండి, సత్యను.
1: నా మతిపోతుంది, వెళ్ళిక వెళ్ళు. పంకజం, నా పంకజం.
4: పంకజం ఎవరమ్మా?
3: నన్నే కాదు
1: పంకజం,
3: నా పేరు కూడా మర్చిపోయారు నాన్న.
4: అల్లుడు గారు, మా అల్లుడు గారు మళ్ళీ ఎటో వెళ్తున్నట్టున్నాడు, చూడమ్మా చూడు.
3: ఏమండి ఏమండి, మిమ్మల్ని.
1: భాను, నా ప్రియ భాను, భానుమతి, నా మతి పోగొట్టకు, ఇలా వచ్చాయి, ఆనందంగా ప్రేమలోకంలో విహరిద్దాం, రా భాను.
3: అయ్యో అయ్యో రామ, లోపలికి రండి. ఏమండి, మిమ్మల్ని లోపలికి రండి.
4: అమ్మాయి, ఆ ఎదురింటి డాబా మీద నుండి ఈ చెప్పు పడింది, ఇంకా ఏం పడతాయో, దుఃఖంలో ఉన్నారు నలుగురు, మీసాలు మెలివేస్తూ కర్రలు తీసుకుని మన ఇంటి మీదకే వస్తున్నారు తల్లి. నాకు ఎందుకో భయంగా ఉంది.
1: బాను బాను, భానుమతి.
4: నువ్వు ఆగవయ్యా బాబు, భయంతో మేం చస్తుంటేను.
3: నాన్నా, భానుమతి అంటే ఆ నలుగురు రౌడీలకి ఒక్కగానొక్క తోపుట్టు నాన్న, వాళ్ళంటేనే ఈ పేటలో హడల్ నాన్న. నాకెందుకో భయంగా ఉంది నాన్న.
5: నా చెల్లెకి సరి కొడతా ఉంటారా, బయటికి రా, నీ రక్తం తాగుతా.
3: వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఎలా ఒకలాగ సర్ది చెప్పి పంపించానా?
4: వద్దు బాబు వద్దు, ముందుగా క్షమించాలి. మీ చెల్లెల్ని పిలిచినోడు పిచ్చోడు, విశాఖపట్నంలో నెల రోజులు వైద్యం చేయించిన, లాభం లేక తిరిగి ఇంటికి తీసుకొచ్చాం. అడుగు, ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూస్తాం బాబు.
5: పిచ్చోడా, సరే పదరా.
3: అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయారా నాన్న?
4: వెళ్ళారమ్మా వెళ్ళారు. ఇంత జరిగినా నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవటం ఖాయం. నేను వెళ్తానమ్మా.
3: నాన్న, నన్ను వదిలేసి వెళ్తారా నాన్న?
4: ఇక్కడే ఉండి తిట్లు తినాలా? వాడి దుంపదేగా రక్తం తాగుతాడంట, తలకాయ ఎత్తికెళ్ళిపోతాడంట. నేను వెళుతున్నానమ్మా.
3: వద్దు నాన్న, నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న. ఈ కష్టకాలంలో నన్ను రక్షించేది మీరే నాన్న. నేను నీ కన్న కూతుర్ని కదా నాన్న, వెళ్ళకు నాన్న, వెళ్ళొద్దు నాన్న.
4: వెళ్ళను. సరేనమ్మా, ఇలా మీ ఆయన పిలవటాలు, నేను తన్నులు తిట్లు తినటాలు ఎన్నాళ్ళు చెప్పు.
3: దీనికి విరుగుడు డాక్టర్ని అడుగుదా నాన్న.
1: పురుషపుంగం మఠాశ్లేహ్యం ఎలా పనిచేసింది?
3: నా కాపురు నిలువున కూలిపోయింది. మందుకు విరుగుడివ్వండి డాక్టర్, నా భర్తను కాపాడండి. నా కాపురు నిలబెట్టండి డాక్టర్, మీ కాళ్ళు పట్టుకుంటారు. నా భర్త నాకు కావాలి డాక్టర్, నాకు కావాలి. మీరందరూ నా కాపురాన్ని చక్కదిద్దండి. నేను చేసింది పొరపాటే. ఆప్యాయత అనురాగాలతో కాపురాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి గర్భంతో ఆవేశంతో ప్రవర్తించి 12 కాపురాన్ని కాలదన్నుకున్నారు డాక్టర్ గారు. నన్ను మన్నించండి, నా భర్తని కాపాడండి డాక్టర్, కాపాడండి.
1: చూడమ్మా సత్యవతి, కోరికలు ఆశలు ఆడదానికి సహజం, కానీ ఆదాయం మించి ఆలోచన చేయకూడదమ్మా. విలాసవంతమైన జీవితం గడపాలని నీ భర్తను బాధించవే దాని ఫలితమే ఇది.
3: నన్ను మన్నించండి, నా కాపురాన్ని నిలబెట్టండి, బుద్ధిగా జీవిస్తాను. ఆయన రోగానికి విరుగుడివ్వండి డాక్టర్, విరుగుడివ్వండి.
6: విరుగుడు చేయడానికి అసలు అది మందు అయితే కదమ్మా, అది అరిశల పాకం.
7: ఏమిటి బాబాయ్ గారు, మీరన్నది నిజమేనా? అరిశల పాకమా?
6: అవునమ్మా, మీ నాన్న, నేను, ఈ వివేకం చిన్ననాటి మిత్రులమ్మా. నీ వివరాలు మీ నాన్న నాకు లెటర్ రాశాడు. నీ కాపరాన్ని చక్కదిద్దడానికే ఈ నాటకం ఆడాం. హల్లుడు, నీ నాటకం ఆపి ఇంక లేవయ్యా, లేలుడు.
4: నిజమేనమ్మా, అంతా నీ మేలు కోసమే జరిగింది.
7: ఏమండి, నన్ను క్షమించండి.
1: సత్య, ఏమైంది నీకు? డాక్టర్, మా సత్యకి ఏమైంది?
8: కంగ్రాట్స్, నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా.
9: ఆయ్, నాకు మేనలుడు వచ్చేస్తున్నాడు. గోవిందా గోవిందా, ఇదంతా భలే బాగుందిలే. గోవిందా గోవిందా.
10: మీరింతవరకు భలే బాగుంది నాటికి విన్నారు. రచన శ్రీ ఏ వెంకటేశ్వరరావు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, ఇందులో నారాయణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, కోటయ్య శ్రీ వివిఎన్ ప్రసాద్ బాబు, వివేకం శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, నాగయ్య శ్రీ టివి సుబ్రహ్మణ్యం, అంజి శ్రీ ఎన్సిహెచ్ఎస్ వెంకటాచార్యులు, సత్యవతి శ్రీమతి ఎం లక్ష్మి, ఇంకా శ్రీయుతులు పసుపులేటి కృష్ణ, కె ప్రసాదం పాల్గొన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద న్యూస్ అట్ 9. The headlines. BJP wins assembly polls for Rajinagar and Nandigram constituencies in West Bengal. In Tamil Nadu, ruling TVK wins assembly by polls for Madurantakam and Dharapuram seats. All India NR Congress retains Thattan Chowri assembly constituency in Puducherry. BJP also bags Assam's Nogaon.

చివరిగా వెంకటాచల నిలయం, సింధు భైరవ రాగం, ఆదితాళం, శ్రీ పురందరదాసు కీర్తన.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఎన్ భోజరాజు గారిచే వయలిన్ వాదన విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఇంద్రధనుసు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట శివశంకర్ చిత్రంలోనిది. శ్రేయ ఘోషల్, టిప్పు పాడిన ఆ పాటకు సంగీతం ఇళయరాజా.

వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలే.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన ఆ పాట సింహబలుడు చిత్రంలోనిది. ఆ పాట రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఇప్పుడు వినండి శివరంజని చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం రమేష్ నాయుడు.

శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఇప్పుడు వినండి ఘంటసాల పాడిన దాశరథి సాహిత్యం, సంగీతం టి చలపతిరావు, చిత్రం పేరు శ్రీమంతుడు.

వేటూరి సుందరరామూర్తి గీతానికి చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి. స్రవంతి చిత్రం కోసం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట సింధూరం చిత్రంలోనిది. ఆ పాట రచన సీతారామ శాస్త్రి, సంగీతం శ్రీ చక్రవర్తి. ఇప్పుడు వినండి, స్నేహం కోసం చిత్రంలో ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట, వేటూరు సుందరరామూర్తి రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

అమర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటున్నారు. రాజశ్రీ సాహిత్యానికి సంగీతం అందించిన వారు ఆదిత్యన్.

శ్రీ ఆంజనేయం చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. సీతారామ శాస్త్రి రచనకు సంగీతం అందించిన వారు మణిశర్మ. ఇప్పుడు వినండి, జడ్జి గారు కోడలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆ పాట జడ్జి గారి కోడలు చిత్రంలోనిది. ఆత్రేయ గీతానికి సంగీతం అందించిన వారు కెవి మహాదేవన్. ఇంద్రధనుస్ కార్యక్రమంలో చివరిగా వినండి, రాగలీల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం రాజన్ నాగేంద్ర.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ అనంత శయనమాయంగారు గారు పాడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాటలు వినిపిస్తారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు. 6:35 సేదీపు శుద్ధులు. ఇందులో జునోటిక్ వ్యాధుల గురించి పరిగి మండల పశు వైద్యాధికారిణి డాక్టర్ బి గీతావాణి గారు వివరాలందిస్తారు. ప్రాంతీయ వార్తలు 6:45. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు, అలాగే మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు 8:30 రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. 9:30 ఏకచిత్రగానం. ఇందులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్ వారి దసరా చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:30 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో, 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 ఎప్పట్లాగే ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలోనూ, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఇక 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఆరోగ్య పరిరక్షణలో ఆహారం పాత్ర గురించి డైటీషియన్ శ్రీమతి టీ నాగలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ. 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో మిరప సాగులో పాటించవలసిన మెళకువల గురించి గరికపాడు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మీకాళ గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక లలిత సంగీత కార్యక్రమంలో రేపు సాయంత్రం 7:45 శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. తెలుగులో జాతీయ వార్తలు 8:30. 8:45 మెలయపుట్టి రాధా గోవింద స్వామి ఆలయం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:01. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్లీ రేపు ఉదయం 5:55 101.7 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అందాక మీ సాయి ప్రసాద్కు సెలవు. మరి నమస్తే, జై హింద్.